పరిశుద్ధుడైన దేవుడు, శుద్ధుడైన దేవుడు, గనుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన అలాగే అలాగే ఆరాధిద్దామా. ఆరాధిద్దాము, స్తుతిద్దాము, మహిమపడతాము, సన్నిధిద్దాము.

అయితే ఏంటి నీకు దేవుడు ఈ సంవత్సరాలు ఇచ్చింది? వందనాలు చెప్పండి, మనసు పూర్తిగా వందనాలు చెప్పండి. నీకు తగినది ఎన్నో ఇచ్చాడు కదా, కృతజ్ఞతతో స్తోత్రాలతో.

ఎన్ని మేలు చేసావు ప్రభా, ఈ సంవత్సరంలో ఎన్ని ఆశీర్వాదించావు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నీ ప్రియకుమారుడైన క్రీస్తుయేసునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వచనము నీవు మాకు అనుగ్రహించావు. నీ ప్రేమ కొరకు, నీ వాత్సల్యము కొరకు కృతజ్ఞులము. ప్రియతండ్రి, మా శ్రోతలను, వారి కుటుంబములను నీ కృపాసనము చెంతకు తెస్తున్నాము. ఆశీర్వదించండి వారికి, వారి పిల్లలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి అక్కరలు తీర్చగల దేవుడవు. వారి ఆధ్యాత్మికమైన అవసరాలన్నీ క్రీస్తునందు మహిమలో తీర్చవలసిందని నిన్ను వేడుకుంటున్నాము. వాక్యాశీర్వాదములు, సంఘ సహవాసాశీర్వాదములు వారికి అనుగ్రహించండి. వారు తమ సాక్ష్యము ద్వారా ఇరుగు పొరుగు వారిని నీ వద్దకు నడిపించగలుగునట్లు వారిని ఆశీర్వదించండి. క్రైస్తవ కుటుంబములను దర్శించండి. వారిని పరస్పర ప్రేమ సంబంధాలలో ఉజ్జీవపరచండి. వాక్య ప్రమాణము మేరకు వారిని బలపరచండి. వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, వారి దాతృత్వము అంతకంతకు వృద్ధి అవ్వాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసుల ప్రార్థన జీవితములో కుటుంబములుగా గొప్ప అనుభవాలు వారికి కలగాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి. క్రమశిక్షణ గలవారై రాబోయే తరం నాయకత్వానికి వారు సిద్ధపడినట్లు వారిని దీవించండి. రోగులను ముట్టి వారిని స్వస్థపరచండి. వైద్యులను, రోగుల మధ్య సేవ చేసే నర్సులను ఆశీర్వదించండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి. ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు కలిగి, పరోపకార బుద్ధి కలిగి జీవించున్నట్లు వారిని ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయనమందు మాకు మరిన్ని ఆశీర్వాదములనుగ్రహించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియశ్రోతలు, దేవుని వాక్యం అనబడే బైబులు మనకు ఎంత అవసరమో, ఆశీర్వాదకరమో మనం ధ్యానిస్తున్నాము. బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానపూర్వకంగా అధ్యయనం చెయ్యాలి. దానికెంతో పరిశ్రమ అవసరం. కష్టపడంది సత్ఫలితాలు రావు. గబగబా రెండు పేజీలు చదివి ఏదో మొక్కు తీర్చుకున్నాములే అంటే చాలదు. వాక్యాన్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేయడం సరైన పద్ధతి. రాత్రిపూట బాగా అలసిపోయి ఉన్నప్పుడు బైబిల్ అధ్యయనం ఫలవంతం కాదు. వ్యక్తిగత బైబిల్ అధ్యయనం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో బలపరుస్తుంది. బైబిల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని సేకరించాలి. బైబిల్ సత్యాలను ధ్యానించండి. ధ్యానము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయటము అని అర్థం. ద్వితీయోపదేశకాండం 6:6-9 వరకు బైబిల్ ధ్యాన విధానాన్ని తన ప్రజలకు మోషే ఉపదేశించాడు. నేడు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గవునుల మీద వాటిని రాయాలి. ఇంట, బయట ఎక్కడ ఉన్నా దేవుని వాక్యమే మనకు కనపడాలి. దేవుని వాక్యమునే కబుర్లాడుకోవాలి. వాక్యమును జీవితంలోని ప్రతి విభాగానికి సంబంధపరుచుకోవాలి. కొన్ని వస్తువులను నీ చేత కొనిపించడానికి వ్యాపారవేత్తలు వాటిని గురించి ఎలా ప్రచారం చేస్తారో మనకు తెలియనిది కాదు. ఇది మంచి వస్తువు, దీన్ని కొనండి, ఇది లేకపోతే మీకు సుఖముండదు అని గోడల మీద రాస్తారు, పత్రికలలో వేస్తారు, రేడియో టీవీలలో తెగ ప్రచారం చేస్తారు. వెంటనే నీవది కొనేస్తావు. ఏదేను తోటలో సర్పం పండును తినడానికి హవ్వను ఎలా ప్రేరేపించిందో చూడండి. పండు తింటే మీరు దేవుళ్ళైపోతారని తాను తింటూ ఆమె చేత తినిపించాడు. ఆమె తన భర్త చేత అలాగే తినిపించింది.
అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ ధ్యానించటం వల్ల మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం, ఆనందం కలుగుతాయి. కీర్తనలు 1:1-2 వచనాల్లో దావీదు గానం చేస్తూ అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించటము అంటే ఆధ్యాత్మికంగా నెమరు వేయడం. ఆవును చూడండి, హాయిగా చెట్టు నీడను పడుకొని తాను మేసిందంతా మళ్లీ నెమరు వేస్తుంది. మనం చదివిన దేవుని వాక్యాన్ని తిరిగి మనసుకు తెచ్చుకొని దాన్ని ప్రశాంతంగా ధ్యానించాలి, ఆలోచించాలి, తలంచాలి, స్మరించుకోవాలి. వాక్యధ్యానంలో ఎన్నెన్నో నూతన సత్యాలు బయలుపడతాయి. గవిని తవ్వే కొద్దీ ఎన్నెన్నో వెలగల రాళ్లు, వజ్రాలు దొరుకుతాయి. ధ్యానం విశ్వాసి జీవితాన్ని క్రమబద్ధం చేస్తుంది, ఆత్మానందం కలిగిస్తుంది. నీవు చదివిన వాక్యభాగం నీ మనసులో నానాలి, అందులో కరిగిపోవాలి. వాక్య భోజనం నీకు వంటబట్టాలి, అది నీ ఎముకల్లోకి ఎక్కాలి. వాక్య ధ్యానం ఆధ్యాత్మిక వ్యాయామం కాదు, ఆధ్యాత్మిక ప్రగతికి, పరిపక్వతకు సాధనం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు కందాకే అనే రాణికి ప్రధానమంత్రి, అతడు ఇథోపియాకు చెందినవాడు, అతడు రథంలో ప్రయాణం చేస్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆ వాక్యభాగం అతనికి అర్థం కావటం లేదు. ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహించగలను అని ఫిలిప్పుతో అన్నాడు. ఈ రోజున మనకు దారి చూపేవాడు పరిశుద్ధాత్మే. ఆ సమయంలో ఫిలిప్పు ద్వారా పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఐథియోపియునికి కనువిప్పు కలిగింది. అతడు క్రీస్తును వ్యక్తిగతంగా ఎరిగినవాడై ఆయనకు శిష్యుడయ్యాడు. దేవునికి స్తోత్రం. అతని ఆనందానికి మేరలేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు, గొర్రెపిల్ల వధకు తేబడింది, ఈ గొర్రెపిల్ల ఎవరు? గొర్రెల వలె దారి తప్పి తిరిగే మనతో తనను తాను సంయుక్తపరుచుకున్న క్రీస్తే. మనందరి అతిక్రమములు ఆయన మీద మోపబడినవి. ఐథోపియా వాడైన నపుంసకుడు ఆ తరువాత తన స్వదేశానికి వెళ్లి అక్కడ ఒక సంఘం స్థాపించాడు. అతడు లేఖనాలను ధ్యానిస్తాడు, అందుకే అతనికి అంత ఆనందం. శ్రోతలు, మరొక ముఖ్య సూత్రమున్నది, లేఖనములను గురించి ఎవరేమి చెప్పారో తెలుసుకుని ఉండాలి. అయితే తప్పుడు బోధలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి, వాటినన్నిటినీ బాగా వడపోయాలి. ఒక మంచి బైబిల్ నిఘంటువు దగ్గర ఉంచుకోవడం మంచిది. కొందరు భక్తులు రచించిన వ్యాఖ్యానాలను చదవడం మంచి అలవాటు. దేవుని ఆత్మ వారిని నడిపించిన ప్రకారం వారు వాక్యాన్ని వివరించారు. వారి వ్యాఖ్యానాల వల్ల మనమెంతో మేలు పొందగలం. బైబిలును గురించి రాయబడిన మంచి గ్రంథాలెన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. బైబిలు విషయ సూచిక ఒకటి సంపాదించుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇతరులు చెప్పిన మాటలు నీవు ఉన్నవి ఉన్నట్లు ఉటంకిస్తే ఆ వ్యక్తి పేరు చెప్పటం సభ్యత అనిపించుకుంటుంది. ఏ పొలంలో గడ్డిమేసినా అదంత ముఖ్యం కాదు, గేదె పాలివ్వాలి గదా. ఎవరు చెప్పిందైనా దాన్ని నీవు అర్థం చేసుకున్న విధానంలో దాన్ని ప్రకటించు. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాన్ని పరిశోధన చేసిన వారి పరిశ్రమల ఫలితంలోకి మనం ప్రవేశిస్తున్నాము. శ్రోతలు, మరో మాట, విధేయత గలవారికే దేవుని వాక్యం ప్రయోజనకరమవుతుంది. అబ్రహామునే దృష్టాంతంగా తీసుకోండి. దేవుడు ఊరు అనే ఊరి నుండి అబ్రహామును పిలిచాడు. ఆ తరువాత వాగ్దత్త భూమిలో ఉండగా మరోసారి పిలిచాడు. కరువు వచ్చినప్పుడు అబ్రాము ఈజిప్టుకు పారిపోయాడు. ఆ ప్రవాసకాలంలో దేవుడతనితో మాట్లాడలేదు. మళ్లీ అతడు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చినప్పుడే దేవుని మాట వినపడింది. ఎందుకని? అబ్రాహాము అవిధేయతను బట్టి దేవుడతణ్ణి పలకరించకుండా వదిలిపెట్టాడు. దేవుడు చూపిన ప్రత్యక్షానికి మనం విధేయులమవ్వాలి. మనం విధేయులమైతే
దేవుడు మనకు మరో నూతన ప్రత్యక్షం అనుగ్రహిస్తాడు. దేవుడు తన సువార్తను ప్రకటించినప్పుడు దానికి విధేయులైన వారికే రక్షణ. రోమాపత్రిక అంతా సువార్త పత్రిక అని చెప్పవచ్చు. విధేయులైన వారి మనస్సులను ఆత్మలను సువార్త ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోమాపత్రిక 1:5 ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందాము. రోమాపత్రిక ముగింపులో పౌలు ఇదే మాట మళ్లీ అంటున్నాడు. రోమాపత్రిక 16:26 సమస్తమైన అన్యజనులు సువార్తకు విధేయులగుటకు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. విశ్వాసమునకు మనము విధేయులము కావాలని పౌలు ఉపదేశం. సువార్త అంటే ఏమిటో పౌలు విశదీకరిస్తున్నాడు. సువార్త అనేది ఒక సత్య సిద్ధాంతం మాత్రమే కాదు, అది మన విధేయత కూడా. విశ్వాసమునకు మనము విధేయులమవ్వాలి. ఆదాము హవ్వలు ఈ విషయంలోనే పడిపోయారు. ఆమె సైతాను మాట విన్నది. సైతాను దేవునికి ప్రబల శత్రువని తనకు తెలియదా? తెలుసు. ఆమె దేవునికి అవిధేయురాలైంది. దేవునికి మనం అన్నిటిలో విధేయులమై ఉండాలి. అదే దేవుని కోరిక. మనము అవిధేయులమైతే తన సత్యాన్ని దేవుడు బయలుపరచడు. వాక్య అధ్యయనమందు మనకు పూర్తి ఫలితాలు రావాలంటే మనము ఆయనకు పూర్తి విధేయత చూపాలి. క్రైస్తవము యొక్క నాణ్యతను మన వ్యక్తిగత సౌశీల్యాన్ని బట్టే ప్రజలు అంచనా వేస్తారు. సువార్తకు అనుకూలమైన అనుగుణమైన ప్రవర్తన మన సువార్తను ఎంతో బలపరుస్తుంది, సమర్థిస్తుంది. 4 సంఘనాయకులు ఒకచోట చేరి ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. బైబిలును మన జీవితాలకు ఎలా అనువదించుకోవాలి అనేది ప్రశ్న. అనువాదాలన్నిటిలోకి ఇదే శ్రేష్టమైన అనువాదం. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు కొరింతీయులకు రాసిన 2:3 అన్నాడు, మీ హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకుంటూ చదువుకుంటున్న మా పత్రికలు మీరే కారా? రాతి పలక మీదగాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అనే పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. సోదరుడా, సోదరి, నీవు నీ స్వంత సువార్త రాస్తున్నావు. రోజుకొక 1 చొప్పున రాస్తున్నావు. నీ క్రియలు, నీ మాటలు అందులో రాయబడుతున్నాయి. నీవు చెప్పేది ఎలాంటి మాటైనా వారు వింటారు. నీ సువార్త ఎలాంటి గ్రంథమవుతుందో చెప్పు. బైబిలుకు మనము విధేయులమవ్వాలి. క్రైస్తవ సంఘస్థుల మూలంగానే ఈరోజున క్రైస్తవ ఉద్యమం మీదికి ఎన్నో అపనిందలు వస్తున్నాయి. దేవునికి, ఆయన వాక్యానికి అవిధేయులై తిరుగుబాటు చేసేవారు సంఘాలలో ఉండడం సిగ్గుచేటు కాదా? క్రైస్తవులనబడిన వారు కొందరున్నారు. వారి బలహీన ప్రవర్తనను బట్టే అనేక మంది అన్యులు రావటం లేదు. ఈ విషయమై అందరమూ కలిసి ఆత్మ పరీక్ష చేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడే వారి సాక్ష్యం ఇతరులపై ప్రభావం చూపగలుగుతుంది. ప్రియశ్రోతలు, మరొక సూత్రమున్నది. ఇతరులకు దేవుని వాక్యమును మనం అందించాలి. బైబిలును చదవాలి, అధ్యయనం చెయ్యాలి, ధ్యానించాలి. బైబిలును గురించి రచయితలు పలికింది ఏదో వారి అభిప్రాయాలను కూడా సేకరించుకోవాలి. అంతేకాదు, బైబిలును ఇతరులకు అందించాలి. ఈ పని ప్రతి ఒక్క విశ్వాసి చేయవలసిందే. బైబిలు అందరిది. అది అందరికోసం ఉద్దేశించబడింది. నీకు మాత్రమే బైబిలు ఉంటే, నీ చుట్టూరా ప్రజలలో అజ్ఞానం ఉంటే అది నీ మీదికి వచ్చే తీర్పు అవుతుంది. హెబ్రీపత్రిక 10:25 హితవు విన్నారా? కొందరు మానుకుంటున్నట్లుగా సమాజముగా కూడడము మానక
ఒకనినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యములు చేయడానికి ఒకనినొకరు పురికొల్పవలెనని ఆలోచింతాము. మనము సాక్షులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అపొస్తలుల కార్యములు 8:8 ప్రభువు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనము గొప్ప పండితులమై ఉండాలని ఆయన కోరటం లేదు, మనము గొప్ప బోధకులము అవ్వాలని కాదు, మీరు నమ్మకమైన సాక్షులై ఉండండి అని ప్రభువు ఆజ్ఞాపించాడు. బైబిల్ సత్యాలను నోటుబుక్కులో రాసుకుంటే సరిపోదు, అది హృదయములో నుండి బదిలీ కావాలి. బైబిల్ సత్యాలు అభ్యసిస్తేనే నిలిచి ఉంటాయి. మనము యేసు సాక్షులమైతే బైబిల్ గ్రంథ సత్యాలను నలుగురికి పంచిపెడతాము. 7 సూత్రాలను మా శ్రోతలు మరిచిపోకుండా అభ్యసించాలని, సాధన చెయ్యాలని కోరుతున్నాము. 1. ప్రార్థనతో ఆరంభించు. 2. బైబిల్ చదువు. 3. బైబిలును అధ్యయనం చెయ్యి. 4. ధ్యానించు. 5. బైబిలును గురించి ఇతరులేం చెప్పారో, వారి అభిప్రాయాలేమిటో తెలుసుకో. 6. బైబిలుకు విధేయత చూపు. 7. బైబిలును ఇతరులకు అందించు. ఈ 7 సూత్రాలు పాటించిన వారికి వాక్య ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి అనటంలో ఎట్టి సందేహమూ లేదు. చాలామంది క్రైస్తవ విశ్వాసులకు బైబిలులోని సంగతులు తెలుసు కాని బైబిలును గురించి అంతగా తెలియదు. ఈ బైబిలు గ్రంథం వెనుక 4000 సంవత్సరాల చరిత్ర ఉంది. 1500 సంవత్సరాల కాలంలో ఆయా వ్యక్తులను దేవుడు వాడుకొని రాయించిన గొప్ప గ్రంథం బైబిలు గ్రంథరాజ్యం. ఆయా భాషలలో వారికి బైబిలును అందించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఎన్నెన్నో త్యాగాలు చేశారు. పూర్వం బైబిలును తోలు కాగితాల మీద రాశారు, రాతి పలకల మీద చెక్కారు. ఈ రోజున మనం కాగితాల మీద చక్కగా ముద్రించబడిన బైబిల్ను చూస్తున్నామంటే ఇది దేవుని కృపే. భూగర్భంలోని అవశేషాలు, తవ్వకాలు దేవుని వాక్యమును గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. ఈజిప్టు, మెసపొటేమియా ప్రాంతాలలో పండితులు భూగర్భశాస్త్ర పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీకు చక్రవర్తులు, రోమక సామ్రాజ్యాధినేతలు బైబిలును రూపుమాపాలని చూచారు. పాత నిబంధన గ్రంథంలోని రాజులు కొందరు దేవుని వాక్యాన్ని నాశనం చెయ్యాలని చూచారు. ఒక రాజైతే ఉక్రోషంతో దేవుని గ్రంథాన్ని చించిపారేశాడు. మధ్యయుగంలో సంఘం కూడా బైబిలు అనువాదాలను ఒప్పుకోక అనువదించిన వారిని నానా హింసలు పెట్టారు. ఇన్ని ఒడిదుడుకులగుండా ఈ గ్రంథం ఇంకా నిలిచి ఉంది. ఇప్పుడు మన చేతిలో ఈ గ్రంథం ఈ రూపంలో మనదాకా వచ్చింది అంటే దేవుడే దీన్ని కాపాడాడు. ఈ గ్రంథం ఎంతైనా నమ్మదగినది. బైబిల్ గ్రంథాన్ని గురించిన చరిత్ర ఎంతో ఆసక్తిజనకమైనది. బైబిలులోని 66 గ్రంథాలను రాసినవారు దైవ సేవకులు. లేఖనములు దైవప్రేరితమైనవి. మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలలో బైబిలు గ్రంథము యొక్క విశ్వసనీయత రుజువవుతున్నది. బైబిలు చరిత్రాత్మకమైన గ్రంథం, ఇది పురాణగాథ కాదని మనం గ్రహించాలి. బైబిలు విద్యార్థులు జ్ఞాపకముంచుకోవలసిన వివరాలు 5 గ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, సువార్తలు 4, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, చరిత్ర గ్రంథాలు యహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1-2 సమూయేలు, 1-2 రాజులు, 1-2 దినవృత్తాంతములు, యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అపొస్తలుల కార్యములు. కావ్యగ్రంథాలు 5, యోబు, కీర్తనలు, సామితలు, ప్రసంగి, పరమగీతము. పత్రికలు రోమా, 1-2 కొరింతి, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, 1-2 థెస్సలోని పత్రికలు, 1-2 తిమోతి, తీతు, ఫిలిమోను, హెబ్రి, యాకోబు, 1-2 పేతురు,
1, 2, 3 యోహాను పత్రికలు, యూదా పత్రిక, పెద్ద ప్రవక్తల గ్రంథములు 5, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ప్రకటన గ్రంథం, చిన్న ప్రవక్తలు 12, హోషియా, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి మొత్తం 66 గ్రంథాలు. మళ్లీ ఒకసారి బైబిలు విశిష్టతను జ్ఞాపకం చేసుకుందాము. బైబిలు మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం. ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా పరామర్శించే గ్రంథం బైబిలు. బైబిలు పఠనలో అనుసరించాల్సిన పద్ధతి ఒకటి ఉంది. ఈ వాక్య భాగం అంశమేమిటి? ఈ అధ్యాయంలోని అతి ముఖ్యమైన వచనమేది? ముఖ్యమైన మాట ఏది? క్రీస్తును గురించి ఈ వచనం ఏం చెబుతోంది? విధేయతను కోరే ఆజ్ఞ ఏది? స్వతంత్రించుకోవలసిన వాగ్దానమేది? నేర్చుకోదగిన కొత్త సత్యమేది? ఈ విషయాలను పరిశీలిస్తూ బైబిలును చదువుకునేవారికి దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. 119 కీర్తన 18 వచనంతో ఈ సందేశాన్ని ముగించగోరుతాము. దేవా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: తల్లికున్నదా, తండ్రికున్నదా, నీ ప్రేమ జాలి సయ్యా.
2: నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువ 1:6.

0: మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మా ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. దేవుని ప్రజలు దేవునికి దూరమైనప్పుడు న్యాయాధిపతుల ద్వారా వారిని తిరిగి సరియైన మార్గంలోనికి రప్పించినట్లుగా చూడగలం. 3వ అధ్యాయంలో ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు అను న్యాయాధిపతులను గురించి వింటాం. న్యాయాధిపతులలో మొదటి న్యాయాధిపతిగా ఒత్నియేలును, 2వ న్యాయాధిపతిగా ఏహూదును, 3వ న్యాయాధిపతిగా షమ్గరును దేవుడు వాడుకున్నాడు. కొన్ని అన్యజాతులు అక్కడ ఉండడం ద్వారా ఇస్రాయేలీలు వారి అన్య ఆచారాలకు అలవాటు పడ్డారు. తద్వారా దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం జరిగింది. తిరిగి దేవుడు వారిని ఒత్నియేలు ద్వారా విడిపించి రక్షించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మరలా అదే పునరావృతమైనప్పుడు దేవుడు వారిని ఏహూదు అనే న్యాయాధిపతి ద్వారా వారిని రక్షించిన వృత్తాంతాన్ని ఇందులో గమనిస్తాం. మరియు కొంతకాలానికి షమ్గరు అనే న్యాయాధిపతి ద్వారా దేవుడు ఫిలిస్తీన్ల నుండి రక్షించిన వైనాన్ని కూడా గమనిస్తాం. ఇక 4వ అధ్యాయంలో దెబోరా, బారాకు అనే వారిని గురించి వింటాం. ఇస్రాయేలీలు మరలా దేవుని దృష్టికి దోషులైన తర్వాత వారు శత్రురాజులకు మరలా అప్పగించబడ్డారు. యాబీను సైన్యాధిపతి అయిన సీసెరా ఇస్రాయేల్ను తీవ్రంగా హింసించాడు. ఇస్రాయేలీలు ప్రభువుకు మొరపెట్టారు. కష్టాలు తమను దేవుని వద్దకు నడిపించాయి. వారికి వేరే ఉపశమన మార్గం కనిపించలేదు. అప్పుడు దేవుడు వీరిని రక్షకులుగా పంపాడు. ఇక సందేశాన్ని వినడానికి సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 3-4 అధ్యాయాలు. జాగ్రత్తగా వినండి. దేవుని ప్రజలు సత్యము నుండి తొలగిపోయి భ్రష్టులవడము అపకీర్తి. వారిని సరైన మార్గంలోకి తేవడానికి, వారి బంధ విముక్తి కోసం దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు అనే న్యాయాధిపతుల వృత్తాంతం 3వ అధ్యాయంలో ఉంది. ఇశ్రాయేలీయులు తమ చుట్టూరా ఉన్న అన్య ప్రజలతో వియ్యమందుతూ వారి దేవతలను ఆరాధించటం మొదలుపెట్టారు. దేవుడు వారిని పరాధీన దాస్యానికి అప్పగించాడు. ఒత్నియేలు మొదటి న్యాయాధిపతి. ఇతడు కాలేబు అల్లుడు. యహూదు 2వ న్యాయాధిపతి. అప్పుడు ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు లోబడి ఉన్నారు. యహూదు ఎడమచేతి వాటం మనిషి. ఇతడు రాజసందర్శనం కోసం వెళ్ళాడు. కత్తి రహస్యంగా దాచిపెట్టుకుని మరీ వెళ్ళాడు. షమ్గరు 3వ న్యాయాధిపతి. ఇతడు ధరించిన ఆయుధం ములుకోల కర్ర. ఇతడు ఎందరో ఫిలిస్తీయులను హతమార్చాడు. వీరిలో లోపాలున్నాయి, అయినా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుడు వాడుకున్న బలహీనులు బలవంతులవుతారు. దేవుడు కొన్ని జాతులను ఉండనిచ్చాడు. ఒక విధంగా ఇది ఇశ్రాయేలీయులకు పరీక్షే. ఈ విధంగా యుద్ధం చేయలేరని వారికి యుద్ధశిక్షణ అలవడింది. 5 ఫిలిస్తీ సర్దారులు, కనానీయులు అనగా సీదోనీయులు, లెబానోను కొండజాతివారు, హివ్వీయులు, అన్యజాతులు కొన్ని అక్కడ ఉండడం వలన ఇశ్రాయేలీయులకు పరోక్షంగా మేలే కలిగింది. అయినా సమస్యలు కూడా ఎన్నో చెలరేగాయి. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబూసీయులు చుట్టూరా ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారితో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. వారి దేవతలను వీరు పూజించసాగారు. 7వ వచనం నుండి ఒత్నియేలు వృత్తాంతం. దేవుడు చెయ్యకూడదు అని చెప్పింది చేసి ఇశ్రాయేలు

యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు మెసపొటేమియా రాజైన కూషన్రిషాతాయిమును జయించాడు. అప్పుడు 40 సంవత్సరాల పాటు దేశము నెమ్మది పొందింది. అంతటా ఒత్నీయేలు మృతి చెందాడు. 12వ వచనం నుండి యహూదు వృత్తాంతం. ఇశ్రాయేలీయులు మరల దేవుని దృష్టికి దోషులయ్యారు. ఎగ్లోను అనే రాజు వీరితో యుద్ధానికి తలపడ్డాడు. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఎరికో శత్రువుల వశమైపోయింది. ఎరికోను ఖర్జూరపు చెట్ల పట్టణం అంటారు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు మోయాబు రాజుకు బానిసలయ్యారు. దేవుడు వారి మొర విని యహూదు అనే న్యాయాధిపతిని అనుగ్రహించాడు. అతనిది ఎడమచేతి వాటం. యహూదు కప్పం కట్టడానికని వెళ్లి 3 పొడుగుగల 2 అంచుల కత్తిని చేయించుకుని తన వస్త్రములో కుడి తొడమీద దాన్ని కట్టుకుని మోయాబు రాజైన ఎగ్లోను వద్దకు వచ్చాడు. 3 పొడవైన కత్తి అది, 18 అంగుళాలు. ఎగ్లోను బహుస్థూలకాయుడు, ఒడ్డు పొడుగు ఉన్న మనిషి. యహూదు కప్పం పైకం మోసుక వచ్చిన వారిని తిరిగి పంపించాడు. యహూదు గిల్గాలు వద్దనున్న పెసీనీము దగ్గర తాను తిరిగి వచ్చాడు. పెసీనీము ఒక విగ్రహాల మంటపం. యహూదు అన్నాడు, రాజా, రహస్యమైన ఒక సమాచారం నేను నీకు చెప్పాలి. ఎగ్లోను అన్నాడు, ఊరుకో, మాట్లాడవద్దు. ఎగ్లోను తన వద్దనున్న సేవకులందరినీ వెలపలికి పంపించాడు. యహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే మేడగదిలో వేసవికాలపు విశ్రాంతి కుటీరంలో కూచొని ఉన్నాడు. యహూదు అన్నాడు, నేను నీతో చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నది. అప్పుడు రాజు తన పీఠము నుండి లేచాడు. యహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీది నుండి ఆ కత్తి తీసి అతని కడుపులో దిగబడేటట్లు పొడిచాడు. కత్తితో పిడి కూడా కడుపులోకి దిగబడింది. కొవ్వు కత్తిపైన కప్పుకొని ఉన్నందున అతని కడుపు నుండి కత్తిని లాగలేకపోయాడు. కత్తి అతని వీపు నుండి వెళ్ళుక వచ్చింది. యహూదు కత్తిని అలాగే విడిచిపెట్టి పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుక ఆ మేడగది తలుపు వేసి గడిపెట్టాడు. ఆ తరువాత రాజసేవకులు వచ్చి చూస్తే మేడగది తలుపులు వేసి ఉన్నాయి. అతడు మరుగుదొడ్డికి వెళ్లాడు అనుకుని ఎంతోసేపు కనిపెట్టారు. తరువాత తలుపులు తెరిచి చూస్తే రాజు చచ్చి నేలమీద పడి ఉన్నాడు. ఈలోగా యహూదు తప్పించుకొని పోయాడు. యహూదు బూర ఊది ఇశ్రాయేలు ప్రజలను సమీకరించాడు. వారు యొర్దాను రేవులను పట్టుకున్నారు. 10,000 మంది మోయాబీయ వీరులను ఇశ్రాయేలీయులు హతం చేశారు. 80 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉంది. ఆ తరువాత షమ్గరు న్యాయాధిపతి అయ్యాడు. అతడు ములుకోల కర్రతో 600 మంది శత్రువులను హతం చేశాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఫిలిస్తీ సర్దారులు 5 ఈ అధ్యాయంలో వీరు పేర్కొనబడ్డారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకు ప్రబల శత్రువులు. నిజంగా వీరు ఇశ్రాయేలు వారికి పక్కలో బల్లెంలాగే ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారితో రాజీపడే ప్రయత్నాలు చేయసాగారు. తమ విశ్వాసాన్ని ఈ విధంగా తామే బలహీనపరుచుకున్నారు. దేవుడు తన ప్రజలను గుణపరచడానికి వారిని క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చింది. ఒత్నీయేలు మంచి న్యాయాధిపతి. కాలేబు అల్లుడే ఒత్నీయేలు. దేవుడు వాడుకునే నాయకులు ఇలాగే ఉంటారు. మన యోగ్యతలు కాదు, దేవుని కృపే ఇదంతా. ఒత్నీయేలు దేవుని ఆత్మ నింపుదల గలవాడు గనుక గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఎన్ని రోజులు బ్రతికినా నాణ్యత గల జీవితం మనకుండాలి. యహూదు చేసిన గొప్ప కార్యం ఒకటే, అతడు ఎగ్లోను రాజును చంపాడు. ఎగ్లోను మరణంతో ఇశ్రాయేలీయులకు విడుదల కలిగింది. యహూదు కుడి చెయ్యి బలహీనమైంది. అయినా దేవుడు అతణ్ణి గొప్పగా వాడుకున్నాడు. సోదరుడా, సోదరి, వ్యక్తిగతంగా నీ శక్తి నా శక్తి ఏపాటిది? దేవుడు బలపరిస్తేనే మనం బలవంతులం. న్యాయాధిపతుల కాలంలాగే అప్పటి దేవుడే ఇప్పుడు సాధారణ మానవులను అసాధారణ కార్యాలకు వాడుకుంటున్నాడు. తన సంకల్పాన్ని చిత్తాన్ని ఈ విధంగా నెరవేర్చుకుంటున్నాడు. ఇక షమ్గరు అనే న్యాయాధిపతి వాడిన యుద్ధాయుధాన్ని గమనించండి.

ములుకోల కర్రతో అనేక మంది ఫిలిస్తీయులను హతమార్చాడు. ఇశ్రాయేలీయులకు ఇనప పనిముట్లు లేవు, ఇతడు తన చేతిలో ఉన్నదే వాడాడు. ప్రియ శ్రోతలు, పద్ధతులు ముఖ్యం కాదు. దేవుడు వాడుకునే మనిషే దేవుని పద్ధతి. అన్నిటికంటే ముఖ్యం సందేశం. మోషే చేతిలోని కర్రను దేవుడు ఆశీర్వదించాడు. దావీదు ఒడిశెల నుండి వెలువడిన రాయిని దేవుడు వాడుకున్నాడు. దొర్కా చేతిలోని సూదీ దారం ప్రజల మధ్య ఎంతో గొప్ప సేవ చేశాయి. 5 రొట్టెలు 2 చేపలు ఓ పిల్లవాడు యేసు చేతికి ఇచ్చినందుచేత 5,000 మందికి ఆహారం దొరికింది. ఇశ్రాయేలీయులు ఎగ్లోను అనే రాజుకు బానిసలైపోయారు. దేవుడు వారికి యెహూదు అనే న్యాయాధిపతినిచ్చాడు. ఇతనిది ఎడంచెయ్యివాటం. అయినా రాజైన ఎగ్లోనును ఒక్క పోటుతో చంపేశాడు. యెహూదు అంటే ఎర్రని వెండ్రుకలు గలవాడు అని అర్థం. 2 అంచుల పదునైన ఖడ్గం యెహూదు దగ్గర ఉంది. దాన్ని తన దుస్తుల్లో దాచి ఉంచాడు. కుడి తొడమీద ఆ కత్తి వేలాడుతున్నది. అతడు ఎడమచేత్తో ఆ కత్తి పట్టుకోవాలి. లోపలికి వెళ్లేటప్పుడు ఎడమవైపు సోదా చేశారు. తనిఖీదారులకు ఏమీ కనిపించలేదు. యెహూదు రాజు దగ్గరికి నేరుగా వెళ్లాడు. కప్పం మూట తెచ్చాడు. ఎగ్లోను లావుపాటి మనిషి. ఎగ్లోనుకు పైకం చెల్లించిన తరువాత, "రాజా, నీకు ఒక రహస్యం చెబుతాను" అన్నాడు యెహూదు. రాజు అందరినీ బయటికి పంపివేశాడు. యెహూదు తన ఎడమచేత్తో కత్తి పట్టుకుని రాజు కడుపులోకి పొడిచాడు. పందిని పొడిచినట్లు బలంగా పొడిచాడు. కత్తి వీపుగుండా దూసుకుపోయింది. యెహూదు మెల్లిగా జారుకున్నాడు. యెహూదు ధైర్య సాహసాలను గమనించారా? ఈ అధ్యాయం 10వ వచనంలో ఒత్నీయేలు ఆత్మపూర్ణుడు, ఆత్మపూర్ణులై ఉండండి అని కొత్త నిబంధన ఆజ్ఞ. 2 సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనంలో దావీదు గానం చేశాడు. "యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది." Apostles' Acts 10:46 పేతురు బోధిస్తూ ఉంటే అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 3వ సారి తప్పటడుగు వేస్తున్నారు. దేవుడు వారికి దెబోరా, బారాకు అనే న్యాయాధిపతులనిచ్చాడు. న్యాయాధిపతులలో కొందరు నియంతలున్నారు, కొందరేమో బహుక్లుప్తంగా జీవించారు, మరికొందరు తామున్న చోటనే కొంచెంలో నమ్మకంగా ఉన్నారు.

0: న్యాయాధిపతులు 4వ అధ్యాయం. యహూదు చనిపోయాక ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో తిరిగి దోషులయ్యారు. యాబీనుకు వీరు వశమైపోయారు. అతని సేనాపతి సీసెరా. అతనికి 900 ఇనుపరథాలున్నాయి. అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలును కఠినంగా బాధపెట్టాడు. అప్పుడు వీరు దేవునికి మొర్రపెట్టారు. దేవుడే తన ప్రజలకు క్రమశిక్షణ చర్యగా యాబీను చేతికి వారిని అప్పగించాడు. యాబీను సీసెరాలకు ఎంతో యుద్ధ ఆయుధ సంపత్తు ఉంది. అలాంటివి ఇశ్రాయేలీయులకు లేవు. ఆ కాలమున దెబోరా అనే ప్రవక్త్రిని దేవుడు న్యాయాధిపతిగా నియమించాడు. ఆమె రామాకు బేతేలుకు మధ్య సరళవృక్షం క్రింద తీర్పరిగా కూర్చుండేది. అది దెబోరా సరళవృక్షంగా పిలువబడింది. దెబోరా భర్త పేరు లప్పీదోతు. దెబోరా యుద్ధానికి సిద్ధపడుతోంది. ఆమె బారాకును పిలువనంపించింది. నీవు సీసెరాతో తలపడాలి, దేవుడు శత్రువును నీకప్పగిస్తాడు అన్నది. బారాకు అన్నాడు, నీవు నాతో కూడా వస్తే నేను వెడతాను. బారాకు పిరికివాడు. దెబోరా స్త్రీ అయినా ఆమెకు బారాకు కంటే ఎక్కువ విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఉన్నాయి. దేవుడు దెబోరాను ఏర్పరచుకున్నాడు. ఆమె మహిళలకు ఆదర్శప్రాయురాలు. దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు, వాడుకోగలడు. దేవుడు పక్షపాతమెరుగడు. దేవుడు దెబోరాను ఘనంగా వాడుకున్నాడు. దెబోరా ఏమన్నది, నీతో నేను అగత్యముగా వస్తాను, గాని ఈ యుద్ధంలో నీకు ఘనత కలగదు. దేవుడు ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగిస్తాడు. దెబోరా బారాకుతో కలిసి కేదెషుకు వెళ్ళింది. దెబోరా భక్తిగల మహిళ. యుద్ధంలో ప్రజలను నడిపించగల సామర్థ్యం ఆమెకుంది. యుద్ధం ముగిసిన తరువాత కూడా ఆమె ప్రజలకు భక్తి జీవితం అలవడేందుకు గొప్ప హితోపదేశం చేసింది. ఆమెలోని ఈ ఆధ్యాత్మిక శక్తిని బారాకు గుర్తించాడు. ఆమె ఒక ప్రవక్త్రి, దేవుని మూలంగా మాట్లాడుతుంది. క్రైస్తవ నాయకులారా, మిమ్మలను వెంబడించే ప్రజలను ఆధ్యాత్మికంగా చక్కదిద్దవలసిన బాధ్యత మీదే. నాయకుని ధ్యేయం తన ప్రజల నైతిక శీలం. కేవలం యుద్ధంలో గెలిస్తే సరిపోదు. యుద్ధం లేని సమయంలో కూడా ప్రజల ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజ్జీవపరచాలి. వారి వ్యక్తిగత భక్తి జీవితాన్ని మెరుగుపరచాలి. అట్టివారే ఆదర్శ నాయకులు. బారాకు వెంట 10,000 మంది బయలుదేరారు. దెబోరా కూడా అతనితో వెళ్ళింది. హెబెరు అనే వ్యక్తి యాయేలు యొక్క భర్త. ఇతడు ఒక మస్తకి వృక్షము దగ్గర డేరా వేసుకున్నాడు. ఇతడు యాబీను పక్షాన చేరాడు. హెబెరు సీసెరాకు ఇశ్రాయేలీయుల ఆచూకీ చెప్పాడు. ఇశ్రాయేలీయులు తాబూరు వద్ద విడిది చేశారు. హెబెరు శత్రుపక్షాన చేరినప్పటికీ అతని భార్య అయిన యాయేలు మాత్రం దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలిచింది. వీరవనిత అని పేరుగాంచింది. 12వ వచనం. బారాకు తాబూరు కొండమీదికి వెళ్లాడని సీసెరాకు తెలిసినప్పుడు అతడు తన సైన్యమంతటితో బారాకును ఎదుర్కొనడానికి సిద్ధమయ్యాడు. దెబోరా బారాకుతో అన్నది, లే, యహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినమిదే. యహోవా నీకు ముందుగా బయలుదేరుతాడుగదా. బారాకు ఆ 10,000 మందిని వెంటబెట్టుకుని తాబూరు కొండమీది నుండి దిగివచ్చాడు. యహోవా సీసెరాను, అతని రథములన్నిటినీ, అతని సర్వసేనను కలవరపరిచాడు. బారాకు వారిని హతమార్చాడు. అంతట సీసెరా తన రథము దిగి కాలినడకన పారిపోయాడు. సీసెరా యొక్క సర్వసేన ఖడ్గము నోటపడి కూలిపోయింది. దెబోరా గొప్ప నాయకురాలు. తన ప్రజల రక్షణ ఆమెకు ముఖ్యం. బారాకు సైన్యాన్ని సమీకరించాడు. శత్రువును ఎదుర్కొన్నాడు. దేవుడు వారికి అఖండ విజయం ప్రసాదించాడు. యాబీనుకు, హెషెరు వంశస్థులకు సమాధానమున్నది గనుక సీసెరా కాలినడకన యాయేలు గుడారానికి పారిపోయాడు. యాయేలు హెబెరు భార్య. యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతణ్ణి చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగు, భయపడవద్దు అన్నది. అతడు ఆమె గుడారములో జొరబడ్డాడు. శ్రోతలు గమనించండి, యాయేలు అన్యురాలు. ఆమె గొంగళితో సీసెరాను కప్పింది. అతడన్నాడు, దప్పికొని ఉన్నాను, దయచేసి దాహానికి కొంచెం నీళ్ళివ్వు. ఆమె ఒక పాలబుడ్డి తెరిచి అతనికి దాహమిచ్చి అతణ్ణి కప్పుతూ ఉండగా అతడన్నాడు, గుడారపు ద్వారమున నిలిచి ఉండు, ఎవడేగాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్నడిగితే ఎవడూ లేడు అని చెప్పాలి. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేతపట్టుకుని అతని వద్దకు మెల్లిగా వచ్చి అలసట చేత అతనికి గాఢ నిద్ర పట్టి ఉండగా నేలకు దిగేటట్లు ఆ మేకును అతని కణతల్లో దిగ్గొట్టగా అతడు చచ్చాడు. బారాకు సీసెరాను తరుముతూ ఉండగా యాయేలు అతనికి ఎదురు వచ్చి అన్నది, రా, నీవు వెతుకుతున్న మనుష్యుణ్ణి నీకు చూపిస్తాను. అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడి ఉన్నాడు. ఆ మేకు అతని కణతల్లో ఉన్నది. దేవుడు ఈ విధంగా యాబీనును అణిచివేశాడు. చూడండి శ్రోతలు, ఇశ్రాయేలీయులు దేవుని సాయంతో భయంకరుడైన శత్రువును సంహరించారు. దేవుడు యాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. ప్రాణాలు దక్కించుకుందామని పారిపోయి ఒక స్త్రీ చేతిలో హతమయ్యాడు. యాయేలు భర్త హెబెరుకు సీసెరా స్నేహితుడే. అందుకే అతడు యాయేలును నమ్మాడు. సీసెరా స్త్రీల గుడారంలో ఉన్నాడని ఎవరికీ తెలియదు. యాయేలు డేరా మేకులు బాగా కొట్టగలదు. తన నేర్పును శత్రువు మీద ప్రయోగించింది. అతని రెండు కణతల్లోకి దిగేటట్టు మేకు దిగ్గొట్టింది. దెబోరా గొప్ప నాయకురాలు. ఆమె తన దేవుణ్ణి బాగా ఎరుగును. ఆమెకు అధికార వాంఛ బొత్తిగా లేదు. అంకిత భావంతో సేవ చేసింది. దేవుడు అప్పగించిన బాధ్యతలను ధైర్యంగా చేపట్టింది. నమ్మకంగా నిర్వర్తించింది. ఇశ్రాయేలు జాతిలో 13 న్యాయాధిపతుల్లో దెబోరా 4 అభ్యర్థి. ఈమె పరిచర్య జాతిని ఎంతగానో ప్రభావితం చేసింది. తాను స్త్రీ అయి ఉండి గొప్ప పదవి లభించినా గర్వించక రాజైన బారాకును ఘనపరిచింది. ఈమె కవయిత్రి, గాయని కూడా. బారాకు, యాయేలు, యాబీను మొదలైన వారు ఈమెకు సమకాలికులు. న్యాయాధిపతులు 4:4 ఆ కాలానికి సరిగ్గా సరిపోయిన నాయకురాలు దెబోరా. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎంతో బాధపడుతున్నారు. దేవుడు వారికి దెబోరా అనే గొప్ప న్యాయాధిపతినిచ్చాడు. మిర్యాము తరువాత దెబోరా గొప్ప ప్రవక్త్రి. ఎస్తేరు ద్వారా హామాను హతమయ్యాడు. బారాకు ముందు నడిస్తే తాను వెనక నడిచింది. దేవుడు నియమించిన సేవకురాలు ఈమె స్త్రీ అని చిన్నచూపు చూడకుండా ఆమెను బారాకు ఘనపరిచాడు. దేవునికి స్త్రీ అని పురుషుడని పక్షపాతం లేదు. స్త్రీత్వాన్ని దేవుడెంతో ఆశీర్వదించాడు. సహోదరి, నీవు స్త్రీగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. స్త్రీ ఒక స్త్రీగానే గొప్ప కార్యాలు చేయగలదు. సంఘములో ఎవరి బాధ్యతలు వారికున్నాయి? కీర్తనలు 144:12 అంటోంది, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులకు మొదటి న్యాయాధిపతి ఎవరు? ఒకటి, షంగరు. 2, యెహూదు. 3, ఒత్నీయేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు మనము న్యాయాధిపతుల గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. దేవుని ప్రజలు దేవునికి దూరమైపోయినప్పుడు న్యాయాధిపతుల ద్వారా వారిని తిరిగి సరైన మార్గంలోనికి రప్పించినట్లుగా చూశాం. ఈ అధ్యాయాలలో ఒత్నీయేలు, యెహూదు, షమ్గరు, దెబోరా అను న్యాయాధిపతులను గూర్చి, వారి ప్రత్యేకతలను గూర్చి విన్నాం. దేవుడు వారిని వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులు మరలా దేవుని దృష్టికి దోషులైనప్పుడెల్లా వారు శత్రురాజులకు అప్పగించబడ్డారు. ఇశ్రాయేలీయులు ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుడు వీరి యొద్దకు న్యాయాధిపతులను పంపాడు. దేవుని ప్రజలు తప్పు తెలుసుకుని ప్రార్థించిన ప్రతిసారి వారికి విజయాన్ని ఇచ్చాడు. షమ్గరు మునుకోల కర్రతో 600 మందిని హతం చేశాడు. దేవుడు అల్పులను తన మహిమ నిమిత్తం తన సంఘానికి గొప్ప సేవ చేసేవారినిగా చేయగలడు. ఆయన అద్భుత రీతిగా తన మార్గాల ద్వారా పనిచేస్తాడు. దెబోరా ఒక ప్రవక్త్రి. దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా దైవిక జ్ఞానంలో తన ప్రజలను నడిపించింది. సీసెరా తన రథాలను నమ్ముకున్నాడు. ఒక్క ఇనుప మేకుతో నాశనం చేయబడ్డాడు. మన స్వశక్తిని, స్వంత జ్ఞానాన్ని ఆశ్రయించక దేవుని శక్తిని, ఆయన జ్ఞానాన్ని ఆశ్రయించాలని ఈ పాఠం మనకు బోధిస్తుంది. దేవుడు వాడుకొంటకు కావలసింది ఆయన కృపయే, కానీ మన యోగ్యత ఎంతమాత్రం కాదు. దేవుడు సాధారణ మానవులను అసాధారణ కార్యాలు చేయడానికి వాడుకుంటాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

మనము దేవుని చిత్తములో అమర్చబడి ఉన్నాం. ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా మనం ఏమీ చేయలేము. మన యందు ఆయన చిత్తమును ప్రార్థన ద్వారానే కనుగొనగలము.

లూకా సువార్త మొదటి అధ్యాయంలో క్రిస్మస్ కేవలము చిన్నపిల్లలకో పెద్దలకో లేకపోతే ఆయా రకాల వర్గ ప్రజలకు మాత్రమే కాదు, ఇది యవనస్తులకి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పటానికి దేవుడు ఈ క్రిస్మస్లో ఇద్దరు యవనస్తులను కూడా ఎన్నుకున్నాడు. అందులో మీరందరూ ఈజీగా చెప్పేసే యవనస్తులు ఎవరు? మరియా, యోసేపు కదా. 30వ వచనాన్ని నేనే చదువుతున్నాను, గమనించండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొని చుండగా ఆ దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గ్రేస్, కృప పొందిన యవనస్తులు. ఈ క్రిస్మస్ మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే, కృప పొందిన యవనస్తులుగా, కృప పొందిన యవనస్తుడిగా, కృప పొందిన యవనస్తురాలిగా మరి నువ్వు ఉండగలిగితే చాలు. దావీదు ఒక మాట అంటాడు, జీవము కంటే ఉత్తమమైంది నీ కృప అంటాడు. ఈరోజు మీరు న్యూస్ పేపర్లు చదువుతున్నా, యూట్యూబ్ తెరుస్తున్నా, న్యూస్ వింటున్నా, ఎక్కువగా డెత్ రేట్ ఎవరిది లభిస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి వినబడుతుందో తెలుసా? ముసలోళ్ళు కాదు, యవనస్తులే. కృపలేని వారిగా మిగిలిపోతున్నారు, పుడుతున్నారు, బాల్యం ఏదో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. యవనంలోకి వచ్చేసరికి జీవితాన్ని అంతటినీ కూడా అపవాది చేతిలోకి అప్పగించి ఎంత దారుణంగా కుక్క చావ చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసింది ఏంటంటే, నువ్వు పుట్టడం గొప్ప కాదు, పుట్టినరోజు నాడు కేకులు కట్ చేయించుకోవడం గొప్ప కాదు, దేవుని ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చుకొని కృప పొందిన వ్యక్తులుగా ఈ లోకాన్ని ముగించడమే అసలు సిసలైన జీవితం. ఈ ప్రపంచంలో ఎంతమంది యవనస్తులు కృప పొందిన వారిగా ఉన్నారు? ఇటీవల నేను కొన్ని సర్చ్ చేస్తూ ఉంటే, కొంతమంది యవనస్తుల జీవితాలు చూస్తూ ఉంటే నిద్ర కూడా పట్టట్లేదు, అలా ముగిసిపోతున్న వారి జీవితాలు. హైదరాబాద్లో ఇటీవల ఒక యవనస్తుడు, చాలా దారుణమైన సంగతి, ప్రేమ మబ్బులో పడి ఇంటి ఎదురుగున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసేసుకున్నారు. ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2-3 నెలలు అనుకుంటా బాగానే గడిపినట్లుగా అనిపించింది. బిక్కుబిక్కుమంటూ బ్రతికారు, ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి దూరంగా బ్రతికారు. ఒకరోజు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడి, ఇంకా అన్ని మర్చిపోదాం, ఏం కాదులే, మా ఇంటికి రా భోజనానికి అని ఇంటికి తీసుకెళ్తూ కారులో ఇద్దరిని ఎక్కించుకున్నారు. సడన్గా నిన్ను మరొక చోటకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఇంకో కారులో కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి కారులోనే చంపేశారు. అబ్బాయిని కారులోనే చచ్చిపోయాడు. ఆ ఒక దారపు ఉండ తీసుకుని దారంతో చంపేశాడు. యవనస్సులు వాళ్ళ కండబలం చూసుకొని, అండబలం చూసుకొని మేమెంత గొప్ప వాళ్ళం అనుకుంటారు. కొన్నిసార్లు నీ ప్రాణం పోవడానికి పెద్ద పెద్ద కత్తులు కటారులు అక్కర్లేదు, ఇంత దారపు ఉండ చాలు. అబ్బాయి చందానగర్ అనే ప్రాంతంలో చాలా పేరున్న వ్యక్తి అట, మంచి బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన సంఘటన లోకంలో మనం చూస్తున్నాం. ఏంటి, వారి యవనం అంతా రోడ్డు పాలైపోతుంది, వారి యవనం అంతా ఛిద్రం అయిపోతుంది ఇలాంటి భయంకరమైన దినాల్లో. నిన్న నేను హైదరాబాద్ బయలుదేరే ముందు, 2 రోజుల ముందు భయంకరమైన వార్త, మేము ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి ప్రాంతం అది, తెల్లవారుజామున 2 గంటలకి 5 యవనస్తులు ఒకే కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఏమేమో కోర్సులు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల్ని ఏదో ఉద్ధరించేద్దాం, జీవితాలను ఏదో ఉద్ధరించేద్దామని హైదరాబాద్ అని సిటీలకు వస్తున్నారు. 5 కలిసి ఒక కారులో వెళ్తూ ఉంటే ఒక 2 సెకండ్లో దాటిపోతారు వాళ్ళ సిగ్నల్ని, 2 సెకండ్స్. ఆ 2 సెకండ్లో వాళ్ళు రెడ్ సిగ్నల్ పడినా సరే ఆ క్రాస్ చేసే ప్రయత్నంలో ఒక టిప్పర్ వచ్చి వాళ్ళని గుద్దేసరికి కారు మీద ఎక్కేసింది అంతే. అది మొత్తం పచ్చడి పచ్చడి అయిపోయారు. వాళ్ళు శవాలు తీసుకెళ్దామన్నాను కూడా లేదు. ఎన్ని, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చెప్పలేనని భయంకరమైన వార్తలు. సూసైడ్స్, భయంకరమైన మర్డర్స్, భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన రోగాలు, కృపలేని యవనము. అయితే ఇక్కడ ఈ క్రిస్మస్ ద్వారా ఒక యవనస్తురాలు, ఒక యవనుడు దేవుని కృపను పొందుకున్నారు. ఈ ప్రపంచం మాట చెప్తాను, తిట్టుకున్నా పర్లేదు. మీరు, నువ్వు ప్రపంచాన్ని ఏలే అంత విద్యావంతురాలివి, విద్యావంతుడు అయినా అవ్వకపోయినా, డబ్బు సంపాదించిన ధనవంతుడు అయినా అవ్వకపోయినా, లోకానుసరమైన పేర్లు సంపాదించే గొప్ప సెలబ్రిటీలు అయినా అవ్వకపోయినా, మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్ అనిపించుకుని అందగత్తే అందగాడు అవ్వకపోయినా,
దేవుని కృప పొందితే చాలు, నీ జీవితం అర్థవంతం అయిపోతుంది. హల్లెలూయా. ఆ అర్థవంతమైన బ్రతుకును యవ్వనస్థుడు అయిన నీకివ్వడానికే ఈ క్రిస్మస్, ఈ రాత్రి. విశ్లానికి టైం లేకో, మీ అందరికీ టైం లేకో కాదు. ఏదో యూత్ క్రిస్మస్ మా చర్చిలో కూడా జరుపుకుంటున్నాంలే అని అందరికీ చెప్పుకోవడానికి కాదు ఈ క్రిస్మస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకో, నేను దేవుని కృపను పొందిన యువతినేనా కాదా? మీరు చెప్పచ్చు, మిమ్మల్ని పిలిస్తే నాకు ఏంటక్క ఏం తక్కువ, నేను ఐఎమ్ ఇంటెలిజెంట్, చాలా బ్రిలియంట్, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, నాకెంత జ్ఞానం ఉందో తెలుసా, నేను ఎంతో, నేను ఇంత అని నువ్వు ఎన్ని చెప్పినా నేను అంటాను వేస్ట్. ఆయన కృప లేకపోతే, ఆయన కృప లేకపోతే నీకున్నదంతా వ్యర్థం అంతే. మరి కృప నీకు కావాలా? మరియా కృప ఎలా పొందుకుంది? నాకు ఈ స్టేట్మెంట్ ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, మరియా భయపడకు, నువ్వేం పొందుకున్నావు? కృప. ఎక్కడ దొరుకుద్ది కృప? మీ రాజమండ్రిలో ఏ హాస్పిటల్, ఏ మరి షాపింగ్ మాల్కి వెళ్ళి నాకు కృప కావాలి, కోటి రూపాయలు కృప కావాలి, ఎందుకంటే కోటి సంవత్సరాలు బతకాలి కాబట్టి నేను, లేకపోతే నాకు 100,000 రూపాయలు, నాకు ఇంత, నాకంత కృప కావాలంటే ఎవడిస్తాడు కృప? ఎవరి దగ్గర పొందుకోగలవు కృప? నువ్వు కృప, ఇందాక చెప్పాను ప్రాణం కన్నా విలువైంది కృప, జీవము కంటే ఉత్తమమైంది కృప. ఎట్లా కృప వస్తుందో మూడే మూడు విషయాలు చెప్తాను. నెంబర్ 1, 103వ కీర్తన 11వ వచనంలో దేవుడు కృప. మరియకి ఎందుకు కృప దొరికింది? ఈరోజు ఈ క్రిస్మస్ రోజున నువ్వు కూడా కృప పొందుకుని ఈ గేట్ దాటు, కృప పొందుకుని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈరోజు ఆన్లైన్లో ఈ కార్యక్రమం చూస్తున్న వారులారా, కృపను సంపాదించుకోండి. కృప కేవలము దేవుని నుండే వస్తుంది. ఆయన చెప్తున్నారు చూడండి, 103వ కీర్తన 11వ వచనంలో చదువుతారు ఎవరైనా? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడల ఆయన కృప ఉంటుంది. ఇంకేం మినహాయింపు లేదు. అక్క ఏమన్నా రికమెండేషన్ ద్వారా కృప పొందుకోనా? జాన్వేసిలో అన్న రికమెండేషన్ ఉపయోగిస్తాను అక్క, నేను అన్నకు చాలా క్లోజు, అన్న ద్వారా ఏమన్నా కృప వస్తుందా? లేకపోతే నాకు ట్రంప్ గారు మొన్న మరి అమెరికా ఎన్నికల్లో మరి పక్కకి వెళ్ళారు కదా, ఆయన చాలా గొప్ప ఆయన కదా, ఆయన కృప మన ద్వారా నాకు ఏమన్నా దొరుకుద్దా? మినహాయింపు లేదు. ఏముండాలి నీకు? ఆయన ఎందు ఏముండాలా? భయభక్తులు ఉండాలి. భయం ఉంటే సరిపోదు, భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు. మీ అందరికీ ఈరోజు చాలా భక్తి ఉంది, చీకటి అయినా ఉదయం అంతా మళ్ళీ ఆరాధనలో ఉన్నా, మళ్ళీ యూత్ క్రిస్మస్ అనేసరికి చక్కగా వచ్చారు. ఆన్లైన్లో మీరు అందరూ చక్కగా భక్తితో చూస్తున్నారు, వెరీ గుడ్. భక్తి ఉండే సరిపోదు, ఏముండాలి? భయం ఉండాలి. ఉన్నాయా నీకు భయభక్తులు? ఉన్నాయా ప్రభు అంటే? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి. సామెతలు 9:10 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 10:26 యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువుకు కారణము, ధైర్యం పుట్టిస్తుంది. 37వ కీర్తన 34వ కీర్తనలో యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే వారి చుట్టూరు దేవుని దూతుంటారు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏ మేలు కొదువై ఉండదు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయన ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారికే కృప, భయభక్తులు కలిగి ఉండు. ఈ 2020వ సంవత్సరంలో సరైన భక్తిని కలగలేవేమో. నన్ను ఎవరు అడిగేవారు లేరక్క, ఎవరు అడిగినా నాకు అనవసరం, నా ఇష్టం బ్రతుకుతాను అంటావా? నీకు కృప దొరకదు. డబ్బులు దొరుకుతాయేమో, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతాయేమో, కృప దొరకదు. కృప లేకపోతే ఎందుకు మనం బ్రతుకు వేస్ట్? ఈరోజు ఆ కృప నీకు కావాలంటే ఆయన సన్నిలో మోకళ్ళేసి ప్రభు నా భయభక్తులు నేర్పించు. ఒకనొక స్థితి ఉన్నదక్క, కొంతమంది భక్తి భయం బాగానే కలిగి ఉంటారు, కొంచెం అన్ని పెరిగేసరికి పక్కన పెడేస్తారు భయభక్తులు. పాస్టర్ గారు కనబడినా ప్రైజ్లాడ ఉండదు, పెద్దలకి వినయ విధేయతలు ఉండవు, గర్వం అహంకారం తిరుగుబాటు స్వభావం వస్తుంది. బైబిల్లో చాలా మంది భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. యోబు గురించి మంచి మాట ఉంది, 1వ 1వచనంలో ఊజదేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు, యథార్థవర్తనుడు, సత్యవర్తనుడు, యెహోవా యందు ఏం కలిగిన వాడు? భయభక్తుడు. డబ్బు పెరిగినా తరిగినా భయభక్తులు వదిలిపెట్టలేదు. అలా ఉంటావా నువ్వు కూడా? 2021లో నువ్వు చాలా క్షేమాన్ని అనుభవిస్తావు. రాబోతున్న రోజుల్లో దేవుడి కృపను అధికం చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారేడలైన కృప అంత అధికంగా నేర్చుకోండి. ఏమన్నా బిడ్డలారా, మీ గర్వ మీ యొక్క చదువును బట్టి, ధనాన్ని బట్టి గర్వించద్దు. దయచేసి మీ ఎత్తును బట్టి, మీ రంగును బట్టి గర్వించొద్దు. పెద్దల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి, దైవజనుల ఏడల వినయ విధేయతలు కలిగి ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి ఏడల భయభక్తులు కలిగి ఉండాలి? అబ్రహాం గురించి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు నాకు భయపడుతున్నావు అని అర్థమైంది. అబ్రహాం చిత్తం ప్రవ్వా, దుమ్మునయ్యా ధూళినయ్యా అని ఒప్పుకునేటోడు. భయభక్తులు కలిగి ఉంటారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం,
బైబిల్ చదువుకోవడం, పరిశుద్ధత కలిగి జీవించడం, యోసేపును దానియేలును ఇలాంటి యవనస్తులు ముందు పెట్టుకుని బ్రతకండి. ఎవరెవరో సినిమా యాక్టర్లు కాదు, మీ ముందు పెట్టుకుని బ్రతికేది. బైబిల్లో ఉన్న హీరో హీరోయిన్లు ఉన్నారు చాలా మంది, వాళ్ళని పెట్టుకోండి ముందు మోడల్గా. అప్పుడు మీకు భయభక్తి ఏంటో అర్థమైతే. లోకంలో ఉన్న ఫ్యాషన్లు, లోకంలో ఉన్న విధానాలు కాదు, ఈ బైబిల్లో ఉన్న మోడల్ని ముందు పెట్టుకోండి, అప్పుడు మీకు భయభక్తులు వస్తాయి. పరిశుద్ధత కలిగి జీవించటం, నీతి కలిగి జీవించటం, వినయం కలిగి జీవించటం, ఇది దేవుడు కోరేది. తప్పకుండా దేవుని కృప మీకు లభిస్తుంది. రెండో మాట చూపిస్తాను, ఎవరికి కృప అంటే, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మొదటి పేదరి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకు మరి కృప పొందుకుంది అని అంటే, చిన్నలారా మీరందరూ పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను, ఏ కారులను ఎదిరిస్తాడు ఆయన? ఏ కారైనా ఎదిరించగలడు కదా. దేవుని ముందు స్కోడా బెంజీ ఏం తేడా లేదు. దీనికన్నా ఇంకో వర్గం వాళ్ళు ఉన్నారు, అహంకారులు. ఎదిరించి ఎవరికి కృప? ఎవరికంటే దేవునికి కృప, మరి దీనులకు కృప. నువ్వు దీన మనసు నేర్చుకోవాలి, ఓకేనా? దీన మనసు కలిగి జీవించాలి. ఈ ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన వస్త్రాలు ఏంటి అని అంటే, డయానా గారి గురించి మనం వింటాం, మన వెసులన్న పాస్టర్ గారు ఎప్పుడు చక్కగా చెప్తా ఉంటారు. కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్త్రం ధరించిందంట ఆమె వెడ్డింగ్ టైంలో. ఎందుకంటే వాళ్ళు రాజకుమార్తె కదా, ప్రిన్సెస్ కదా. కానీ ఆమె ఇప్పుడు భూమి మీద లేదు ఆవిడ, తెలుసా? ఎందుకో తెలుసా? పాపం దీన మనసు లేకనేమో, తగ్గింపు జీవితం లేనందువల్లనే. నేను మాట చెప్తాను, ఎన్ని వస్త్రాలను బీరువానిండా నీకున్నా దీన మనసు లేకపోతే వస్త్రాలు లేనట్టే, నువ్వు బీదదానివే. దీన మనసు అనే వస్త్రం నేర్చుకోండి పిల్లలారా, యవనస్తులారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా. దీన మనసుని ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో, ఎంత ఎదుగుతున్నా ఒదిగి ఉండడం నేర్చుకో. బైబిల్ చెప్తుంది, గర్విష్ఠులకు నేను విరోధిని అన్నాడు. దీన్ని బట్టి గర్వించొద్దు. మా పరిచర్యలో, సేవా పరిచర్యలో మేము చాలామందిని చూస్తూ ఉంటాను. మా చిన్నతనం నుంచి ఇంతవరకు దీనులుగా ఉన్నవారు ఈనాటికి దీవించబడుతూనే ఉన్నారు. కాస్తో కోస్తో దేవుడు ఏదో ఇచ్చేసరికి అలా నెత్తి పైకెత్తి జీవించిన వాళ్ళు ఇప్పుడు భూమి మీద కూడా లేరు, తెలుసా? దేని బట్టి గర్వించద్దే, ఎత్తును బట్టి, రంగును బట్టి, దేని బట్టి గర్వించద్దు. బైబిల్ చెప్తుంది దీనులను ఆయన ఏం చేస్తాడు? కృపతో నింపుతాడు. ఇందాక చెప్పాను, అబ్రహాము తన్ను తాను ధూళితో దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏం తక్కువ అబ్రహాంకి? 13:2 ఆదికాండలో అన్నాడు, దాస దాస జనాంగాన్ని విస్తారమైన వెండి బంగారు మరి బంగారాన్ని కలిగి బహు ధనవంతుడు. మామూలు ధనవంతుడు కాదు. ఒకవేళ భూమి మీద ప్రస్తుతం అబ్రహాం గారు ఉంటే ఆయనే ప్రపంచ ధనికుల్లో నెంబర్1. అంత గొప్పవాడే ప్రభు దగ్గర దుమ్ముతో ధూళితో పోల్చుకుంటే నువ్వెంత, నేనెంత? దేవుని మందిరంలో దీనత్వం కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? నేనా కుర్చీని జరపడమా? జరపండి అనడం కాదు, నేను జరుపుతాను. నేనా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇలా జరపడమా? నో, నువ్వు ఎంత చేసినా దేవునికి తక్కువ. ఆయనే దీనుడై పశువుల పాకలో పుడితే నువ్వెంత, నేనెంత? నేర్చుకో. దీన మనసు ప్రభు ఇచ్చే, ప్రభు ఇచ్చంటే రాదది. యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇదొక సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ని రోజు ఏం చేయాలి నేర్చుకుంటే వస్తుంది. దీన మనసు కూడా వచ్చేయంటే అదో వరం కాదు, వరంగా వచ్చేది అది. అదేంటది? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ప్రభుని అడిగితే నీకు దీనత్వం నేర్పిస్తాడు, తెలుసా? ప్రభు దగ్గర మోకాళ్ళేసి, ప్రభు నాకు దీనత్వం నేర్పియ్యా, తగ్గించుకోవడం నేర్పించేయా. తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర, అధ్యాపకుల దగ్గర, తోట, అసలు బైబిల్ ఏముంది తెలుసు? ఎదుటివారు, ఎదుట ఎదుటివారు అంటాడు, చిన్నోడైనా పెద్దోళ్ళైనా. ఏం కలిగి ఉండాలి? హంబుల్నెస్. మూడో మాట చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరికి కృపిస్తాడు అని అంటే, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరికీ. ఏంటమ్మా ప్రార్థన చేసే వాళ్ళందరికీ ఏముంది? అందుకే ప్రార్థనలు పెట్టేది. విసులన్నీ ఏంట్రా బాబు, ముందు 40 రోజులు అన్నారు, తర్వాత 100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 150 అన్నారు. ఇప్పుడు 150 కూడా అది ఇంకా ముగింపు ఏమో మనకు తెలియదు, మరి అది జరిగే కొద్దీ తెలియదు ఇక మనకి. ఎందుకో, ఎందుకమ్మా ఈ ప్రార్థనలు? కొంతమందికి ఇది వెర్రితనంగా అనిపించవచ్చు. ప్రార్థన చేసేవారికి ఏముంది? ₹1,00,000 లాటరీ టికెట్ కాదు, ఏంటి? కృప ఉంది. హల్లెలూయా. మేమంతా కృప మీదే బ్రతుకుతున్నాం, మీకు తెలుసా?
మేమంతా ప్రార్థించేవారంతా ఈరోజు ప్రపంచంలో దేవుని కృపను అనుభవిస్తున్న వారంతా దేన్ని బట్టి తెలుసా? ప్రార్థనతో. ఈరోజు నువ్వు కూడా ప్రార్థించే వారి గుంపులోకి వస్తావా? కొంతమంది యవనస్తులకి ఎన్ని పాటలన్నా వింటారు, ఎన్ని ఎంత, ఎందుకంటే మ్యూజిక్ అన్ని మంచి బాగుంటుంది కదా, చక్కగా పాటలు ఎంజాయ్ చేస్తారు, కొరియోగ్రఫీస్ ఎంజాయ్ చేస్తారు, ప్రసంగాలు కూడా ఎంజాయ్ చేస్తారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రము ఇంక అటు ఇటు చూస్తూ ఉంటారు. కష్టం కొంచెం. ఒంటెలు కూడా మోకరించాయి బైబిల్లో, మీకు తెలుసా? ఒంటెలు కూడా మోకరించాయి. ప్రభుసంలో మోకాళ్ళేడు నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు ప్రార్థన చేశాడు. మూడు పూటల మూడు సార్లు మోకాళ్ళుని దానియేలు ప్రార్థన చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన దానియేలు ప్రార్థన చేశాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేనంటాను మీరు ఏ పనైనా నెగ్లెక్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రార్థన మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ప్రార్థన కూడికలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ లైవ్లో వింటున్న వారులారా, ఈ ప్రార్థనలు నెగ్లెక్ట్ చేయకండి. దేవునిసంలో ప్రార్థించేవారిగా మీరు ఉండండి. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది. ప్రార్థన నీ ముఖరూపాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని తెల్లగా చేస్తుంది. ప్రార్థన నీకు భద్రతనిస్తుంది, రక్షణనిస్తుంది, శోధన నుండి తప్పిస్తుంది, నిత్యరాజ్యాన్ని అందిస్తుంది. అర్థమైందా? బిల్లిగ్రహం గారిని అడిగారు, ఎవరో ఇంత గొప్ప దైవజనుడుగా, ఇంత పేరు సంపాదించిన వ్యక్తిగా, సక్సెస్ఫుల్ లైఫ్, కృప పొందిన జీవితం, 99 సంవత్సరాలు బ్రతికారు ఆయన. బ్రతికిన వ్యక్తిగా మీరు ఇంత అద్భుతమైన సేవలు చేశారంటే సీక్రెట్ ఎండ తెలుసా? ప్రేయర్ అన్నాడు. నా కండ అండబలం అనలే, నా వెనకాల ఉన్న వాళ్ళు అనలే, ప్రార్థన. తమ్ముళ్ళారా, ప్రార్థన చేస్తారా? ప్రార్థనలు ఎదుగుతారా? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ప్రార్థన అంటే మంత్రతంత్రాలు కాదు. నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవునితో మాట్లాడడం నేర్చుకో, సంభాషించడం.

ఈరోజు నా జీవితంలో గడవాలంటే నీ కృప కావాలి, నాకు సహాయం చేయి. నేను అడుగు తీసి అడుగు వేస్తే నీ సహాయం దయచేయి. ఏం మాటలు మాట్లాడాలో నా నోటికి సెలవి ప్రభువా. ఏం చూపులు చూడాలో ఇదిగో నా చూపులు చెడిపోకుండా వచ్చే, నా మాటలు చెడిపోకుండా వచ్చే, నా కార్యం నా నడక సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకో ప్రభువా అని ఈరోజు వరకు కూడా ప్రభు మీద ఆధారపడతా. అదే ప్రార్థన అంటే. ఆధారపడతారా? తన మీద ఆధారపడేవారికి ఆయన ఏ లోటు చేసేవాడు కాదు. చేయండమ్మా ప్రార్థన. మూడు విషయాలు చెప్పాను. మరియాను కృప పొందావు ఎందుకంటే ఆయన ఎందేమున్నాయి? భయభక్తులు. రెండో ఆమెకి ఏమున్నాయి? దీన మనసు ఉంది. మూడోది ఏముంది? దేవునితో సహవాసం. దేవునితో ఎక్కువ సహవాసం చేయండి. మరి రానున్న రోజులు ఎలా ఉంటాయి మనకు తెలీదు. వచ్చే సంవత్సరం మరి ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామో కూడా లేదు మనకు తెలియదు, చెప్పలేం. రోజు రోజుకి రోజులు మారిపోతున్నాయి. మళ్ళీ బ్రిటన్లో మళ్ళా మరి కరోనా మరొక రూపం ధరించుకుని వస్తుందని ఏవేవో వార్తలు వస్తున్నాయి, చెప్పలేం. సో నేను మాట చెప్తాను, ఎవరు ధైర్యంగా ఉంటారో తెలుసా? దేవునితో సహవాసం చేసేవారు. నువ్వు దేవునితో ఎక్కువ సహవాసం చేయి. దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే ఎక్కువ మేలు పొందుతూ ఉంటావు. మరి ఈరోజు మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వకుండా చేసే భయంకరమైన భూతం ఏంటి? నీ చేతిలోనే ఉంది, దీన్ని వాడుకోద్దా? నేను అన్ను దీన్ని ఎలాంటి పర్పస్ వాడుకో. ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేయి, వాక్యంతో సహవాసం చేయి, మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ఏ సమస్యల్లో ఉన్నా ప్రార్థన చేయి. నేను చాలా చెప్పగలను, వందల సమస్యలు ఒక్క ప్రార్థనతో దేవుడు ఏం చేస్తాడు? ఫటాఫట్ అయిపోతాయి తెలుసా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. ఏ సమస్య ఉన్నా, ఏ కలవరం ఉన్నా, ఏ గందరగోళం ఉన్నా, ఏ బాధ ఉన్నా నువ్వు మోకాళ్ళే ప్రార్థన చేయి. ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయనతో సహవాసం చేసే వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి యూత్ క్రిస్మస్లో మీరందరూ కూడా మరియలా ఆయన కృప పొందాలని ఆశపడుతున్నాను. మరి అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు నీ కృప కావాలయ్యా. డబ్బు కావాలని, పేరు ప్రఖ్యాతులు కావాలని నా మనసు ఆరాటపడుతుంది, కానీ అవన్నీ ఉన్నా కూడా కృపలేని వారు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారయ్యా. నీ కృప పొందాలి, జీవితాన్ని అర్థవంతంగా జీవించి లోకాన్ని ముగించాలయ్యా. నాతో ఉన్నవారికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, నా బ్రతుకుకు ఒక అర్థాన్ని సమకూర్చుకోవాలయ్యా. నాకు అట్టి ధన్యత దయచేయండి అయ్యా. మరి మరి అట్టి కృప పొందుకున్నట్టుగా నేను కూడా పొందుకుంటాను. ఆ మూడు విషయాలు నాకు దయచేయి ప్రభువా. నీ యందు భయభక్తులు నటించను ప్రభువా, నేను వేషధారిగా ఉండను ఆయన. నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానయ్యా, దీన మనసు నేర్చుకుంటానయ్యా. ఏదో ఉందని గర్వము నాకు వద్దయ్యా. ఏమైనా ఉందంటే అది నీదే, నీదే, నువ్విచ్చిందే కదా ప్రభువా. నాదేముందయ్యా ఈరోజు ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా, ఈ దేహమైనా, ఈ అవయవాలైనా, ఏదైనా నీదే ప్రభువా, నాదేం కాదు. ఇదిగో నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి. చివరిగా ప్రార్థించేవారికైన కృప. ఎన్నిసార్లు ప్రార్థనా దినాలు వాయిదా వేసావు, ప్రార్థనా సమయాల్ని తోసివేసి ముచ్చట్లతో లోకంతో గడిపావు తమ్ముడు చెల్లి. అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నావో తెలుసా? ఏది తలపెట్టినా నీ జీవితంలో జరగకపోతుందే. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా నీతో సహవాసం చేస్తాను. ఐ నీడ్ యువర్ గ్రేస్ మై లార్డ్. నాకు నీ కృప కావాలి, నీ దయ కావాలి. ఒక కోరిక ఆయన ఎందు వెలబుచ్చితే ఈ క్రిస్మస్ నీ జీవితంలో అర్థవంతమైన క్రిస్మస్గా మిగలబోతుంది. నిన్ను కూడా మరియలాగా దేవుడు విశ్వవ్యాప్తమైన ఆశీర్వాదంతో నిన్ను నింపుతాడు. ప్రతి కొన్ని కోట్ల మందికి దీవెనకరమైన జీవితాలు నీకు ఇస్తాడు. నీ పేరు అక్కర్లేదు, నీ ఊరు అక్కర్లేదు, నీ కులం, నీ మతం, నీ జాతి, నీ రంగు, నీ స్టేటస్ దేవుడికి అక్కర్లేదు. లేపుకుంటాడంతే నిన్ను కూడా, మరియను లేపుకున్నట్టుగా నిన్ను కూడా నీ ఉన్న స్థితిలోంచి లేపుతాడు, ఉన్నతమైన అభిషేకంతో నింపుతాడు. నీ కృపతో నన్ను నింపు ప్రభువా, నీ కృపతో నన్ను ఆశీర్వదించు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ రాత్రి బిడ్డలతో మాట్లాడి కొన్ని మాటలు బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మాకుంటే చాలు ప్రభువా, నీ కృప చాలు ప్రభువా. కొన్నిసార్లు వాళ్ళని వీళ్ళని చూసి నాకు అది లేదే, నాకు ఇది లేదని బాధపడుతున్నాం, కానీ అవన్నీ మూట కట్టుకొని వాళ్ళందరూ నాయన ఒక వెర్రివారిగా మిగిలిపోతున్నారు కదా ప్రభువా. నీ కృప పొందిన మరియా ప్రపంచానికి ఎంత మేలు చేసింది, లోక రక్షకుని అందించింది, సహించి భరించి ఎంత ఉత్తమమైన స్త్రీగా, ఉత్తమైన యవనురాలిగా మా ముందు నిలబడి. ఇదిగో ఈరోజు ఈ ప్రాంగణంలో కూర్చున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న నీ బిడ్డలు నీ కృప పొందుకోవాలయ్యా, నీ కృప పొందుకోవాలి. వారున్న కుటుంబాల్లో, వారున్న ప్రాంతాల్లో, వారున్న స్థలాల్లో, వారున్న రాష్ట్రాల్లో, దేశాల్లో నీకు మహిమ తెచ్చే వారిగా, ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఈ యవన బిడ్డలందరూ ఉండాలి. అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అల్పాయుష్కులుగా మిగిలిపోకూడదు,
చీ అనిపించుకున్నా

0: జీవితాలతో వారు ఉండకూడదు ప్రభువా. బేష్ అనిపించుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, నీకు ఆనందం కలిగించే యవనులుగా ఈ బిడ్డలందరినీ తీర్చిదిద్దుమని, నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్.
1: ఒకసారి ఒక కుమారుడు తల్లి దగ్గరకు వచ్చి, 5 సంవత్సరాల వయసు, అప్పుడప్పుడే కొంచెం మాట్లాడుతూ ఉన్నాడు మంచిగా. తల్లి దగ్గరకు వచ్చి చెప్పాడంట, మమ్మీ ఐ లవ్ యూ అన్నాడంట 5 సంవత్సరాల కొడుకు. తల్లి చాలా ఆనందపడిపోయింది, మా వాడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడని. ఐ లవ్ యూ టూ నానా అని వాళ్ళ అమ్మ అంటే, అప్పుడు అన్నాడంట, మామ్ కెన్ యూ గివ్ మీ అ డైరీ మిల్క్, డైరీ మిల్క్ ఇస్తావా అని అడిగాడంట. బాగా ప్రేమిస్తానని చెప్పింది కదా, కుమారుడు కూడా ప్రేమిస్తున్నాడని చెప్పాడు కాబట్టి ప్రేమ చూపించాలని డైరీ మిల్క్ కొనిచ్చింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కుమారునికి 12 సంవత్సరాలు వచ్చాయి. 12 ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు సడన్ గా కొడుకొచ్చి అన్నాడంట, మామ్ ఐ లవ్ యూ అన్నాడంట. అమ్మను అంటే చాలా ప్రేమ అనగానే తల్లి చాలా ఆనందపడిపోయింది. ఐ లవ్ యూ టూ సన్ అని చెప్పిందంట. చెప్పగానే కొడుకు అన్నాడంట, అమ్మ సైకిల్ కొనిస్తావా అని అడిగాడంట. సైకిల్ కొనిస్తామని అనగానే తల్లి సరే అని ఒక మంచి సైకిల్ కొనిచ్చింది. సరే, ఈ కుమారుడు తిరిగి 21 సంవత్సరాల వయసుకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ, అమ్మను అంటే చాలా ప్రేమ. ఇప్పుడు అడుగుతున్నాడు, కెన్ యూ బై మీ అ బైక్, ఒక బైక్ కొనివ్వగలవా, బుల్లెట్ కొనివ్వగలవా అని అడిగాడంట. సరే, అమ్మ కొనిచ్చింది. ఆ తర్వాత 25 సంవత్సరాలు వచ్చాయి. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అంటున్నాడు. అయితే తల్లికి అర్థమైపోయింది, ఐ లవ్ యూ అనగానే ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకొస్తున్నాడు, ఏదో ఒకటి కోరిక నెరవేర్చుకోవడానికి మాత్రమే ఐ లవ్ యూ అని చెప్తున్నాడు అని అర్థమయ్యి తల్లి అడిగింది, ఏం కావాలి నాయన అని అడిగింది. అడగగానే, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఐఎమ్ విత్ ఇన్ లవ్ విత్ అ యంగ్ గర్ల్, కొంచెం ఆమెతో పెళ్ళయ్యేలా చూడమ్మా, నాన్నని ఏదోలా కన్విన్స్ చేయమ్మా అని అన్నాడు. సరే, అమ్మకి కొడుకులు అంటే చాలా ప్రేమ ఉంటది కదా, ఆ తండ్రిని భర్తని కన్విన్స్ చేసింది, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత కొడుకుకు 35 ఏళ్ళు వచ్చాయి. 35 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి అన్నాడు, మామ్ ఐ లవ్ యూ అన్నాడు. అప్పుడు అమ్మ నింది, నీకు ముందే చెప్పాను కదరా ఆ పిల్లని పెళ్లి చేసుకోవద్దని, ఆ పిల్లతో కొన్ని కష్టాలు పడ్డాడు పెళ్లి చేసుకున్న అమ్మాయితో, అమ్మ ప్రేమ విలువ తెలిసింది, తల్లితో వచ్చి చెప్తున్నాడు ఐ లవ్ యూ అని. సరే, ఈ కుమారుడు పెద్దవాడైపోయాడు. కుమారునికి 60 సంవత్సరాలు వచ్చాయి, తల్లి 80 సంవత్సరాలు దాటిపోయాయి. ఒకరోజు సడన్ గా ఇంట్లో ప్రత్యక్షమై తల్లిని అంటున్నాడు, మామ్ ఐ లవ్ యూ అనగానే తల్లి అనింది, ఐ విల్ నాట్ సైన్ ఆన్ ఎనీ పేపర్, ఏ పేపర్ మీద కూడా నేను సంతకాలు పెట్టను, ఎందుకంటే కొడుకు ఎందుకు వచ్చాడో తల్లికి అర్థమైంది, ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టాలనుకొని ఆ తల్లి మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు అని తల్లికి బాగా అర్థమైంది. ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, హ్యూమన్ లవ్ హ్యాస్ స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్, భూ సంబంధమైన మనుషుల ప్రేమలకు ఏదో ఒక షరతులు, ఏదో ఒకటి వాటికి మరి అటాచ్ అయి ఉంటాయి, కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, గాడ్స్ లవ్ హ్యాస్ నో స్ట్రింగ్స్ అటాచ్ టు ఇట్. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమకు ఎలాంటి షరతులు కూడా లేవు. మనము మంచివారముగా ఉన్నప్పుడు, మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించలేదు. కానీ గాడ్ లవ్డ్ అస్ అట్ అవర్ వర్స్ట్, దేవుడు మనం నీచమైన స్థితిలో ఆయనకు శత్రువులుగా, ఆయనకు దూరస్తులుగా, ఆయనను మరి హేట్ చేసే వారముగా ఉన్న ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నా ఆశ, నా కోరిక ఒకటే, అదేంటంటే ఈ 3 రోజుల మీటింగ్స్ లో పాల్పొందే ప్రతి ఒక్కరూ వారి జీవితాలలో దేవుని ప్రేమను రుచి చూచి ఆ దేవుని ప్రేమలో స్థిరపడాలి అనేదే మా ఆశ, మా ప్రార్థన. రాజమండ్రి నుండి మరి మమ్మల్ని దేవుడు ఎందుకు నడిపించాడంటే, మాకేదో టైం ఎక్కువ మిగిలిపోయో, పని లేక ఇక్కడికి రాలేదండి, పరిచర్యలో చాలా బిజీగా దైవజనులు, జాన్ వెస్లీ గారు, నేను, మా బృందం, మేము దేవుని కొరకు ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ అనంతపూర్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని ఎందుకు నడిపించాడు అంటే, ఇక్కడున్న వారు దేవుని ప్రేమ తెలుసుకోవాలని, దేవుని ప్రేమను రుచి చూడాలని, దేవుని ప్రేమలో స్థిరపడాలని. ఎఫెసీ పత్రికలో ఉండి ఒక్క వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 3:18. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు ఎఫీషియన్స్ చాప్టర్ 3:18. ఎఫెసీ పత్రిక 3:18, 15వ వచనం నుండి నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలనని ప్రార్థించుచున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి ఈ మాటలు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఆ ప్రేమలో ఉన్న 4 డైమెన్షన్స్, 4 కోణాలను మీరందరూ గ్రహించాలని నేను కోరుతున్నాను అనే మాట చెప్పాడు. చూడండి, కొన్ని వస్తువులకి లెంగ్త్, బ్రెడ్త్ అని 2 డైమెన్షన్స్ ఇస్తాం, మరి కొన్నిటికి మనం లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అని మనం మాట్లాడుకుంటుంటాం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు దేవుని ప్రేమకుండే 4 కోణాలను గుర్చి మాట్లాడుతున్నాడు. అవేంటంటే, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు అనే మాట. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అని ఆలోచిస్తే, చూడండి కొన్ని కొన్నిసార్లు కొన్ని రోడ్స్ మనం చూసినట్లయితే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు రాస్తారు, ఇంత దూరము ఈ రోడ్ లో మీరు వెళ్ళిన తర్వాత ఆ రోడ్ అది ఎండ్ అయిపోతుంది, డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీరు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి బ్యాక్ రావాలి, యూటర్న్ తీసుకోవాలని రాస్తూ ఉంటారు. అయితే దేవుని ప్రేమ ఎప్పటికీ కూడా ఆగిపోయేది, ఎప్పటికీ ఇంకా అయిపోయేది కాదండి. దేవుని ప్రేమ ఎంత పొడవైనది అంటే, యూ విల్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ ఇంకా లేదండి, నేను పొందుకోలేనండి అని చెప్పే పరిస్థితి ఎప్పుడు కూడా దేవుని ప్రేమలో ఉండదు. రెండవదిగా దేవుని ప్రేమలో ఉండే మరో కోణం ఏంటంటే, దేవుని ప్రేమ వెడల్పైనదంట. ఎంత వెడల్పైనది? హౌ వైడ్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత వెడల్పైనది అని ఆలోచిస్తే, దేవుని ప్రేమ ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏ స్థితిలో ఉన్నా వారిని చేరుకోగలిగినంత వెడల్పైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. మూడవ మాట, దేవుని ప్రేమలో ఉన్న మూడవ కోణము, దేవుని ప్రేమ లోతైనది. గాడ్స్ లవ్ ఇస్ డీప్. హౌ డీప్ ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, కొన్నిసార్లు మన హృదయం చాలా లోతుగా ఉంటదండి. కొంతమంది వారి జీవితాల్లో ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారంటే, ఇవి ఇతనండి చాలా లోతు మనిషి అండి, ఈవిడ చాలా లోతు మనిషి అండి అంటారు. లోతు మనిషి అంటే అర్థం ఏంటంటే, వారి హృదయంలో ఉన్నవి ఎవరికి చెప్పుకోరు, వారి హృదయము వారి అంతరంగం ఎవరితో షేర్ చేసుకోరు, వారి బాధలేవో, వారి కష్టాలేవో, వారి ఇబ్బందులేవో, వారి స్ట్రగుల్స్ ఏవో వారే పడుతూ ఉంటారు. చాలా సార్లు మన హృదయానికి లోతైన గాయాలు అవుతాయి. ఆ లోతైన గాయాలు చాలా బాధిస్తాయి, కానీ చెప్పుకుంటే సిగ్గుచేటని, చెప్పుకుంటే ఇతరుల దృష్టిలో అలసైపోతామని, ఈ బాధలు ఈ కష్టాలు ఏదో నేనే భరించుకుంటూ ఈ వేదనలు ఎప్పటికి తీరుతాయో చూద్దాంలే అనే అనేక మంది వేదనతో వారి జీవితాలను మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న తరుణంలో, దేవుని ప్రేమ లోతైనది అంటే అర్థం ఏంటంటే, ఎంత లోతైనదంటే, మన హృదయాలలో ఉన్న లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది దేవుని ప్రేమ. హల్లెలూయా. గాడ్స్ లవ్ హీల్స్ ఎవ్రీ వూండ్ దట్ ఇస్ ఇన్ యువర్ హార్ట్. ఈ రాత్రికాల సమయంలో కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో, కొన్ని మచ్చలున్నాయేమో, కొన్నిసార్లు గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి అండి. అవును కదా, గాయాలు మానిపోతాయి కానీ స్కార్స్ మిగిలిపోతాయి. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, ఫోన్లో ఏదోలాగా ఈ బాధను మర్చిపోదాం అనుకుంటూ ఉండగా మళ్ళీ గాయం రేపబడుతుంది, మళ్ళీ అదే బాధ, మళ్ళీ అదే వేదన, మళ్ళీ అదే పరిస్థితి. కొన్నిసార్లు తీరని మరి కష్టాలలాగో ఒకటి వెంబడి ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎంత లోతైనదంటే, మన లోతైన గాయాలను మాన్పగలిగినంత లోతైనది. నాలుగవ కోణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎత్తైనది. ఎంత ఎత్తైనది? హౌ హై ఇస్ గాడ్స్ లవ్? దేవుని ప్రేమ ఎంత ఎత్తైనదంటే, ఇట్ కెన్ ఓవర్లుక్ ఆల్ అవర్ వీక్నెసెస్. మన బలహీనతలన్నిటిని కూడా చూసి చూడనట్లుగా, వాటిని తెలిసిండి కూడా మనల్ని ప్రేమించగలిగినంత ఎత్తైనది, అంత ఉన్నతమైనది దేవుని ప్రేమ. కొన్నిసార్లు మన జీవితాలలో మనం పొరపాట్లు చేసి, అండ్ వి స్టార్ట్ హేటింగ్ అవర్ సెల్ఫ్. మనకు అనిపిస్తుంది, ఇంత ఫూలిష్ డెసిషన్ ఎలా తీసుకున్నాను, ఇంత తొందరపాటు నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను, ఇంత తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నానని కొన్నిసార్లు మనం రిగ్రెట్ లో మిగిలిపోతా ఉంటామండి. గతంలో మనం చేసిన తప్పుడు కార్యాలను బట్టి, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, మనం చేసిన ఫూలిష్ చాయిసెస్ ని బట్టి, సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు యునో నాట్ లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. ఒకలాంటి అపరాధ భావన, గిల్ట్ మనల్ని వెంటాడుతూ ఉంటదండి, చేజ్ చేస్తూ ఉంటది. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన గుర్చి సమస్తాన్ని ఎరిగుండి, మన గతాన్ని గుర్చి సమస్తాన్ని ఎరిగి ఉండి, మనల్ని మనము కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నావయ్యా నన్ను అని అడిగితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. నాకు ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా గ్యారంటీగా నా జీవితం అంతా ఉండే ప్రేమ ఏదైనా ఉందా అండి అంటే, దేవుని ప్రేమ ఉంటదండి మనకి ఎప్పటికీ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో దేవాది దేవుడు తన ప్రజలను ఎలా ప్రేమిస్తున్నాడో, తన ప్రజలకు శ్రేష్టమైన వాగ్దానాలను ఇస్తున్నాడు. జెకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే వారికి కాపుదలగా, వారి ప్రొటెక్షన్ గా, వారి ప్రాకారముగా నేనుంటానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఈ భరోసా ఇవ్వగలరా? తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు, కానీ స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటారండి, బయట గేటు దగ్గర వదిలేసి వస్తారు. లేదంటే ఏదన్నా ఒక పరీక్షకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని పరీక్ష సెంటర్ వరకు నడిపించగలరేమో, కానీ ఆ ఎగ్జామ్ రాయాల్సింది, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్లాల్సింది, సవాళ్ళను ఎదుర్కోవాల్సింది వారే. ఒకవేళ పిల్లల్ని ఎంత ప్రేమించినా, పిల్లలకు ఒకవేళ ఆరోగ్య సమస్య వచ్చి వారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, నా బిడ్డకు, నా పాపకు, నా బాబుకు ఇంజెక్షన్లు అంటే భయం అండి, ఆపరేషన్లు అంటే భయం అండి, కాబట్టి వారికి బదులు నేను ఆపరేషన్ చేయించుకుంటానంటే పిల్లలకు ఉన్న రోగం నయమవుతుందా? ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వారి బిడ్డల్ని ఎంతవరకు ప్రేమించగలరంటే, తల్లిదండ్రుల ప్రేమలకు కొన్ని బౌండరీస్ ఉంటాయి. అని గాడ్స్ లవ్ నోస్ నో బౌండ్స్. దేవుని ప్రేమకు సరిహద్దులు లేవండి, బౌండరీస్ లేవు. దేవుడు అంటున్నాడు, నేనే నా ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను. ఐ యు అఫ్రేడ్ టు గో టు న్యూ ప్లేసెస్ టు మీట్ న్యూ పీపుల్? నీవు ఒకవేళ నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించినప్పుడు, కొన్ని నూతనమైన కార్యాలు మొదటిసారిగా చేస్తున్నప్పుడు భయంతో కలవరంతో నిండిపోయినట్లయితే, దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీకు కాపుదలగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక వాగ్దానము దేవుడు తన ప్రజలకు ఇస్తున్నది చూడండి, 8వ వచనం. 8వ వచనం, జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలచి మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవా, నీ దృష్టిలో నా విలువెంతయ్యా? నీ దృష్టిలో నా స్థానం ఎంతయ్యా? నన్ను ఎవరైనా ముట్టుకుంటే, నాకెవరైనా హాని చేయాలనే ప్రయత్నం చేస్తే, నా జోలికి ఎవరైనా వస్తే నువ్వు అసలు చెల్లిస్తావా? నువ్వు అసలు స్పందిస్తావా? నీకు నా మీద శ్రద్ధ ఉందా అని నీవు నేను దేవుని అడిగితే దేవుడిని చెప్పే జవాబు ఏంటంటే, ఇప్పుడు జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగం, నిన్నెవరైనా ముట్టుకుంటే నా బిడ్డ, నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను ఎంచుతాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. యు నో హౌ మచ్ గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? కంటినే ముట్టనివ్వమండి. మనం కనుగుడ్డును ముట్టనిస్తామా? నో ఛాన్స్. ఓన్లీ ఆప్తమాలజిస్ట్ ఐలో ఏదైనా ట్రీట్మెంట్ చేయడానికో, ఒకవేళ క్యాటరాక్ట్ సర్జరీ చేయడానికో, అది కూడా వెన్ యు నో హీఈస్ అ సేఫ్ పర్సన్, హీఈస్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ ఐస్ ఫర్ అ గుడ్ రీజన్, అప్పుడే కన్ను ముట్టనిస్తాం. కానీ లేదంటే ఎవరైనా మన కంటి జోలికి వచ్చారంటే నో ఛాన్స్. ఎవరిని ముట్టుకొనివ్వం. దేవుడు అంటున్నాడు, నిన్ను ముడితే ఎవరైనా నా కనుగుడ్డును ముట్టినట్లుగా నేను స్పందిస్తానంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ సో ప్రెషస్ టు మీ మై చైల్డ్. నా బిడ్డ, నువ్వంటే నాకు చాలా విలువ, నువ్వంటే నాకు చాలా శ్రద్ధ, నేను నీ విషయంలో చాలా చాలా పట్టింపు కలిగి ఉన్నాను. ఒకవేళ నిన్ను ప్రేమించేవారు బహుశా వారి ప్రేమల్లో మార్పు వచ్చిందని కృంగిపోతున్నావా? కొన్నిసార్లు భార్యలు భర్తల నుండి చాలా ప్రేమ కోరుకుంటారు, ఆ ప్రేమలో ఏదన్నా తేడా వస్తే చాలా కృంగిపోతా ఉంటారు. బహుశా భర్తలు భార్య వారిని పట్టించుకోకుండా, సరిగ్గా ప్రేమించకుండా, గౌరవించకుండా ఉంటే బాధపడతారు. కొన్నిసార్లు పిల్లలు పెళ్లిళ్ళయి, పెద్దవారయి, పెళ్లిళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు ప్రేమగా ఉన్న పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులను ప్రేమించకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటే, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తారు తల్లిదండ్రులకి. పెంచి పెద్ద చేశానే, ఇంత స్థితిలో నిలబెట్టానే, నా కొడుకుకు నేను గుర్తులేనే, నా కుమార్తెకు నేను గుర్తులేనే అనే బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మరి ప్రేమించాల్సింది, పోషించాల్సింది, సంరక్షించాల్సింది పోయి కన్న తల్లిదండ్రులే కొన్ని కుటుంబాలలో బిడలకు శత్రుల్లా మారిపోతా ఉంటారండి. ఏ కారణాల చేత అయినప్పటికీ అలాంటి పరిస్థితులు అనిపిస్తుంది, నేను ఎవరి ప్రేమకు నోచుకోవట్లేదే, నాకు ఎవరి ప్రేమ లేదే, నన్నుగా ప్రేమించేవారెవరూ లేరు, నన్ను ఆదరించేవారెవరూ లేరు అనే చింతలో ఈ రాత్రికాల సమయంలో ఈ మీటింగ్స్కు మీరు వచ్చినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతాను అని మాట్లాడుతున్నాడు. ఈ మాట చెప్పింది ఒక సామాన్యుడైన మనిషి కాదు, కానీ సర్వాధికారము కలిగిన సర్వశక్తుడైన దేవుడు అండి. ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన నరమాత్రుడు ఎవ్వరూ లేరు. ఆయనతో పెట్టుకొని ఆయనతో పోరాడి గెలిచిన వారు ఎవరు కూడా లేరు. కారణం ఏంటంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు ఇస్తున్న మరొక వాగ్దానము జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. జెకర్యా చాప్టర్ 2 వర్స్ 10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ యు, మీతో నేను ఉంటా. అంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడే వచ్చి మనతో ఉంటే, దేవుడే వచ్చి మన గృహాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనకింకేం కావాలి? మనకింకేం కావాలి? ఈ రాత్రికాల సమయంలో గ్రౌండ్కి రాకముందు నేను దేవుని సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేశాను, దేవా ఈ అనంతపూర్ నుండి మేము తిరిగి రాజమండ్రి వెళ్ళక ముందు మాకు ఆత్మలు కావాలయ్యా నువ్వు, మాకు ఇంకేమొద్దు. We want to see people come to you. We want to see people added to your kingdom. నీ రాజ్యములో అనేక మంది చేర్చబడడం మేము చూడాలి, అనేక మంది రక్షణ పొందడం మేము చూడాలి, అనేక మంది నీకు దూరమైన వారు దగ్గర అవ్వడం మేము చూడాలని ఆశిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు లేకుండా ఇక్కడికి వచ్చావేమో ఈ మీటింగ్కు. దేవుని వాక్కు నీవు వింటూ ఉండగా, ఒకవేళ దేవునికి దూరంగా ఇంతవరకు బ్రతికి దేవుణ్ణి అవాయిడ్ చేస్తూ నీ జీవితంలో ఏదో సాధిద్దామని తిరుగుతున్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకురాలిగా మిమ్మల్ని ఒక మనవి చేయాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, యేసయ్యను తీసుకోకుండా మీ ఇంటికి దయచేసి వెళ్ళొద్దు. ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధి ఇక్కడి నుంచి మనం మోసుకొని వెళ్దాం. అప్పుడే మనకు దీవెన, మనకు ఆశీర్వాదము. యెషయా గ్రంథంలో నుండి ఇంకొక వాగ్దానం మీకు చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని నేను ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 అండ్ 16. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత చాలా గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ తల్లి ప్రేమే. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో, దేవుడు అంటున్నాడు నేను నిన్ను. కొన్నిసార్లు మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళు మనతో టచ్ లో ఉండకుండా మనల్ని మర్చిపోతే అనిపిస్తుంది, అందరూ మర్చిపోయారు నన్ను, అందరూ మర్చిపోయారు, నేను ఎవరికి గుర్తు రావట్లా, నేను ఎవరికి అవసరం లేదని చాలా బాధపడిపోతా ఉంటాం. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రపంచం ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న భార్య భర్తతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు సొంత వారితో మాట్లాడరు, కానీ ఎక్కడో సోషల్ మీడియాలో అమెరికా అవతల ఎవరో ఉంటారు, వారితో చాటింగ్ చేసేస్తా ఉంటారండి. అసలు వాళ్ళు ఎవరో తెలీదు, వారి ముక్కు తెలీదు, వారి మొహం తెలీదు, వారెవరితోనో ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు మెయింటైన్ చేసుకుంటూ దేవుడిచ్చిన వ్యక్తులను, దేవుడిచ్చిన బంధాలను చాలా మంది దూరం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజుల్లో మనుషులైనా నిన్ను మర్చిపోతారేమో, మనుషులైనా నిన్ను ఇగ్నోర్ చేస్తారేమో, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఒకవేళ తల్లైనా స్త్రీ అయినా తనకు పుట్టిన చంటి బిడ్డను పిల్లను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఇంకొక మాట దేవుడిస్తున్న వాగ్దానము, నా అరచేతుల్లో చెక్కేసుకున్నాను. చూడండి, ఒక చెక్కలో ఏదైనా చెక్కబడితే, ఇఫ్ అ స్కల్ప్చర్ ఇస్ కార్వ్డ్ ఇన్ అ పీస్ ఆఫ్ వుడ్, యు కెనాట్ సెపరేట్ ద స్కల్ప్చర్ ఫ్రమ్ దాట్ వుడ్ బికాస్ ఇట్ ఈస్ ఎన్గ్రేవ్డ్. ఏదన్నా చెక్కబడినప్పుడు, ఒక చెక్కలో ఒక మంచి డిజైన్ చెక్కబడితే దాన్ని బయటకు తీలేమండి, ఎందుకంటే అది దానిలో అంతర్లీనం అయిపోయి ఉంటది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను చెక్కేసుకున్నా నేను, అంటే అర్థం ఏంటంటే నిన్ను నన్ను దేవుడు తన చేతుల్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఆయన చేతుల్లో నుండి మనలను ఎవరు అపహరించలేరు. హల్లెలూయా. కొన్నిసారి రక్షణ పొందిన వారికి ఒక అనుమానం వస్తుందండి, సందేహం వస్తుంది. అదేంటంటే, అమ్మో అపవాది నన్ను లాగేసుకుంటాడేమో, అపవాది నన్ను లోకంలో కలిపేసుకుంటాడేమో, అపవాది నన్ను నరకానికి ఇడ్చుకొని వెళ్ళిపోతాడేమో. యు ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గాడ్ హెస్ ఎన్గ్రేవ్డ్ యు ఇన్ ద పామ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్. ద డెవిల్ కెనాట్ స్నాచ్ యూ ఫ్రమ్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతిలో నుండి నిన్ను అపవాది లాక్కోలేడు, ఎందుకంటే దేవుని యొక్క హస్తాల్లో నీవు నేను భద్రపరచబడి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నా అరచేతిలో నేను చెక్కున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. మనుషులు నిన్ను మర్చిపోయారని బాధపడుతున్నావా? నువ్వు సహాయం చేసిన వారు ఇప్పుడు నీకు అవసరం వచ్చినప్పుడు నీకెవరు లేరా, నిలబడలేదా? ఒకవేళ మనుషులు నీవున్న దీన స్థితిని బట్టి నిన్ను మరి నీతో మాట్లాడకుండా, నీతో ఎటువంటి సత్సంబంధాలు లేకుండా ఉన్నారా? విడవబడిన స్థితిలో ఉన్నావని, మరోబడిన స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా? చాలా ప్రేమించానండి మనుషుల్ని, కానీ అందరూ నన్ను డిసప్పాయింట్ చేశారండి అని బాధపడుతున్నావా? నీవు ఎంత ప్రేమిస్తున్నావు మనుషుల్ని, తిరిగి అదే ప్రేమ నీకు రెసిప్రోకేట్ అవ్వట్లేదని వేదనలో ఉన్నావా? మనుషుల ప్రేమలు మారిపోయే ప్రేమలను గుర్తించు. దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక పాట రాశారు, విలువైన ప్రేమలో వంచన లేదు, కల్వరి ప్రేమలో కల్మషం లేదని. ఒకవేళ మీరు అది వినకపోతే ఒకసారి వినండి, చాలా అర్థవంతమైన పాట. మనుషుల ప్రేమ వంచనతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ కల్మషంతో కూడిన ప్రేమ, మనుషుల ప్రేమ అశాశ్వతమైన ప్రేమ. కానీ దేవుని విలువైన ప్రేమలో వంచన లేదు, కల్మషము లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు. మనుషులు చనిపోయిన తర్వాత వారు మనల్ని ఎంత ప్రేమించినా డెత్తో ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందంటే ఆ ప్రేమలో ఒక మరి ఎడబాటు అనేది వస్తుంది. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ నిన్ను నన్ను నిలబెట్టే ప్రేమ, బ్రతికించే ప్రేమ, లేవనెత్తే ప్రేమ, ప్రోత్సహించే ప్రేమ. నీ ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నాడు యేసయ్య. మనుషులు దూరమయ్యారని, మనుషుల ప్రేమ దూరమైందని నిరుత్సాహంతో ఉన్నట్లయితే, లెట్ మీ టెల్ యూ, ఓన్లీ ద లవ్ ఆఫ్ గాడ్ కెన్ సాటిస్ఫై యువర్ హార్ట్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ ఒక్కటే నీ హృదయాన్ని ఆనందింప చేసేది, నీ జీవితాన్ని బాగు చేసేది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమకు ఒకవేళ దూరంగా బ్రతుకుతూ, యేసయ్యను నీ జీవితంలో అవాయిడ్ చేస్తూ, దేవునికి దగ్గరగా అయితే నేను ఒకవేళ ఈ లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కోల్పోతాననే భ్రమలో బ్రతుకుతున్నట్లయితే, నీకు దేవుని ప్రేమ కావాలి. గెట్ అ హోల్డ్ ఆఫ్ గాడ్స్ లవ్ టు నైట్. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమను పొందుకో, దేవుని ప్రేమతో నింపబడు, దేవుని సన్నిధిని మోసుకొని మన గృహాలకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధరానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చేయండి. నీ ప్రేమను అనుభవించే వారముగా, నీ ప్రేమలో నాటబడిన వారముగా, నీ ప్రేమలో ఫలించే వారముగా, స్థిరపడిన వారముగా మేమందరము ప్రభువాటి శ్రేష్టమైన అనుభవాలతో నింపబడినట్లు నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవా సుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

నీవు జ్యోతిర్మయుడువని ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రసాదించావు. మా ఎదుట నీ సన్నిధి నిత్యము ఉంచుతానని వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన నీవు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడివి, శక్తి గలవాడివి. ఈ పాటలు విని పాడుకునే వారికి ఆదరణ, ఆరోగ్యము కలుగు చేసి నీ నిత్య నివాసానికి సిద్ధపరచమని యేసు నామంలో కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియక ముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

రండి, బెత్లెహేములో జన్మించిన ప్రభు రాజాధిరాజు కన్యక కన్న కుమారుడు, రండి ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు, ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓకెల్లీ.

ఈ లోకంలో చాలా బలహీనమైన ఎన్నిక లేని పక్షి పిచ్చుక. అదే పిచ్చుక ఒంటరిదైతే బ్రతుకంతా కన్నీళ్లమయం.

జములు అభయమునొసగి కాపాడును. ఆజ్ఞ ఇచ్చి నీ కృపా సాధ్యములు.

దేవుని దర్శనంతో, దేవుని ఆత్మ నింపుదలతో విద్యార్థి ఉద్యమాన్ని బలపరచడానికి, క్రైస్తవ విద్యార్థుల్ని సన్నద్ధులను చేయడానికి అనేక పాటలు రచించి వాటికి స్వరకల్పన చేసి ఈ విద్యార్థి పరిచర్యలో భాగస్వామిగా ఉంటున్న శ్రీ జె. దేవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. వైజాగ్ ఈయు పూర్వ విద్యార్థి సహకారంతో, మరికొందరి గ్రాడ్యుయేట్ల ప్రోత్సాహంతో దేవరాజు గారు రాసిన కొన్ని పాటల్ని మేము క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము. తన పాటలతో ఎందరినో మైమరపిస్తూ, అందులోని సందేశాలతో మరెందరినో యేసు ప్రభువుకు సన్నిహితంగా తీసుకొస్తున్న శ్రీ దేవరాజు గారి సేవలను గుర్తిస్తూ ఈ క్యాసెట్ను ఆయనకు అంకితం చేస్తున్నాము.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాంతిమూతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్సాంది. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసముంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూడ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాంతిమూర్తిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి ఇటు రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్నీ చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను మందలించారు. మందలించడం కాదు, కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంట చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయనా, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే, బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రామ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీయిజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీయిజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆది కాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు. కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చేయాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగే,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి, తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము. ఆ సమయంలో 2000 లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్సులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్సులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలమో ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలను అయితే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది, కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చేవాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తా ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు, ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి, 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా, బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే, నేను మంచి డాన్సర్నండి. ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము, ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు అంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బరితిల్లాడటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిందని మా తల్లిదండ్రులు పోలీస్ వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకిచ్చే రెస్పెక్టు, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడు, అరే బాజన్ వచ్చాడని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్ ఒక బ్యాచ్ మేన్నెస్ ప్రారంభమైపోయింది. నాకు ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్లా చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసాను నేను. సరే ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే, మా నాన్న ఉన్నాడు డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనసులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సినని ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగా నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెలలాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడేంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టొచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారోనని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. క్షమిస్తూ వచ్చేవారు. అదే నేను అట్లాంటి పనులు చేసేవాన్ని అంటే మిడ్ నైట్ సెకండ్ షో

అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా. ఫస్ట్ ఆమె అయ్యా కొయ్యబాకి ఇప్పుడు కోసా ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మనసాన పడి మరణపడకపోయిన ఉన్నారు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ తమ్ముళ్ళ బాధ్యత తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముళ్ళు నేను చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది దినాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే, తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు గనక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, వాళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరమైతే వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. ఒక క్వార్టర్ మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది, కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిసైపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసను అయిపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవానంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే
ఇదిగోండి నా చేతులకి

0: గాయాలు ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా ఈ షర్ట్ పైకి రావట్లేదు. ఇలాగా ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసన అయిపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ములను మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళామె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని. మరి అది దేవుని చిత్తము, దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిప్పాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది, అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము, అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని చింట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. ఎట్ అయితే మా పాస్టర్ గారేమో నన్ను వివాహం చేసుకుంటే సేవ చేయాలన్నారు. మేమేమో ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే
1: ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: ఆ అదే అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం అందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ, మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మా పెద్దమ్మకు ఫోన్ చేసి, సరే మంచిగా చూడడం జరిగింది, మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. ఒక 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికోసే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మరలా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను, ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని నిధులు పెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభువుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కు ఉరేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండానట్లుగా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు. కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టర్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తూస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బర్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందుగాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మ వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులలాగా ఉన్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావు అమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒకరోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని, మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలో నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతులను చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలుపెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, నా రెండు ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి. బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గర నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారు అని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి, ఆయన ఎక్స్రే తీసి, ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మందుల ద్వారా ఏదైనా నయమయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు. నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను, చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది. నేను రెండు ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేసారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తా ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, సువానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతిపడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు. నేను ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది, మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను, ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నిన్ను ఎవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను, మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి పుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 గంటలప్పుడు ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు,
1: ఆ టైంలో,
0: ఆ టైంలో
1: నిజంగానే
0: నిజంగానే వాక్యం వాక్యం ప్రకటించబడుతుంది. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెప్తా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్ అమ్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10 గంటలు 10:30 ఆ ప్రాంతంలో, రాత్రి ఇంచుమించు 2 గంటలు 3 గంటలు ఆ ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్నకాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంత తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు, వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేశావో ఆ యేసును నేను, నా కుమారుడా అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని, ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటము ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనము ఎప్పుడైతే నేను చూశానో ఉలిక్కిపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి నేను దర్శించింది ఎవరో కాదయ్యా యేసుక్రీస్తు వారి అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నడిపించాలండి, అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత, నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది. అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబుల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగ దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబుల్ అధ్యాయాలు అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు, వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా, గుంటూరు వచ్చాను, మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడు సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి, నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశాను అన్నంత దుర్మార్గుని నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడు సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతా ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కాటు మంచం పంపిస్తారు మసీదు నుంచి, ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము, మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయ్యా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈరోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము, ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో, మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఇంత మార్పు చెందుతారా, ఇంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థనలు చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు. మా
1: ప్రాంతంలో మారేరా మీతో పాటు?
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులో వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుని దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవాన్ని నేను నశించిపోయేవాడిని. దేవుడి మహాకృప మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలని ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను, మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేను భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును ఆనందిస్తూ
1: ఉన్నాను.
0: ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు, అమ్మగారు ఇంత విషమపడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించానో, ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబడటానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
1: ఆమేన్
0: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ, మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అయ్యా నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము, అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారో, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారో అయ్యా కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడి ఉంటే క్షమించండి, నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని, ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి,
1: ఆమేన్.
0: అందరికీ వందనాలండి.

చాలా ఘోరాతి ఘోరం. అది భరించవలసిన బాధ్యత పాపి అయిన ఈ మనిషిది. అయితే ఏ పాపమూ లేని యేసు క్రీస్తుకు ఎందుకింత బాధ? ఇది మన కొరకే. మోయలేని స్థితిలో కూడా కలువరి గిరి వరకు ఆ సిలువను మోసింది యేసే. ఇది గ్రహించకుండుట ఎంతో నేరం. గ్రహించుదామా మరి?

లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ స్నేహ కావ్యం నానేస్తమా. ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు దైవసేవకులు రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, ఫాస్టర్ ఎన్ సాల్మన్ మరియు దైవసేవకురాలు ఎన్ సునీత. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఈ లోకంలో మానవ జీవితానికి దేవుడిచ్చిన అపూర్వమైన బంధం స్నేహబంధం. సాధారణంగా తక్కువ స్థాయిలోని వారు ఉన్నత స్థానంలో ఉన్నవారిని స్నేహితులని చెప్తారు. కానీ ఇక్కడ మనం వినబోతున్న మాటలను పరిశుద్ధుడైన దేవుడే సాక్షాత్తు పాపులమైన మనలను స్నేహితులారా అని పిలుచుతున్నాడు.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 266-72026. సెల్ నంబర్ 9444.

జీవిస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్న సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

సింఫోనీ గాస్పుల్ టీం సమర్పిస్తున్న మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: ప్రభువా మీరు పాడాలి.
1: యుగ యుగములకు ప్రభువా,
0: తరతరములకు రాజువా. మరొకసారి మీరు
1: యుగ యుగములకు ప్రభువా
0: స్వరమెత్తి.
1: తరతరములకు రాజువా.
0: మరొకసారి.

0: పదివేలలో సుందరుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వసత్య సంపూర్ణుడా,
1: వెల్పులలోనే ఘనుడా, పదివేలలో అతి ప్రియుడా.
0: పడతారా?
1: వెల్పులలోనే
0: ఎంతమంది నమ్ముతారు? మన ఘనుడు
1: పదివేలలో అతి ప్రియుడా.
0: మరొకసారి

0: అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. యెహోషువ ఇస్రాయేలీలు యోర్దాను నది యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచారు. 3 రోజులు గడిచిన తర్వాత నాయకులు శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. అప్పుడు యెహోషువ మందసాన్ని తీసుకొని ప్రజల కంటే ముందుగా వెళ్ళమని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని చెప్పాడు. ఇస్రాయేలు జాతికి మరొక విశ్వాస పరీక్షగా ఇది ఉంటున్నది. ఇక 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన వెనువెంటనే జరిగిన సంఘటనను గమనిస్తాం. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 గురిని ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉంది. ఆ కారణాలేమిటో నేటి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. యెహోషువ వేకువనే లేచాడు. తన వారితో అతడు హిత్తీము నుండి బయలుదేరాడు. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటాలి. 3 దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు. యాజకులైన లేవీయులు యెహోవా నిబంధన మందసం మోసుకుపోతూ ఉండగా మీరు దాని వెంట వెళ్ళాలి. మీరు దానికి 2000 కొలమూరల దూరంలో నడవాలి. మీరు వెళ్లే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మందసానికి సమీపంగా నడవకండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోండి. యాజకులారా, మీరు మందసమునెత్తుకొని ప్రజల ముందు నడవండి. ఇశ్రాయేలు జాతికే ఇది గొప్ప విశ్వాస పరీక్ష. మునుపు ఎర్రసముద్రం దాటారు, కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి. ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష. యొర్దాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే ఎర్రసముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు. కాని ఇది యొర్దాను నది. ఇది వరదలు వచ్చే కాలం. నది పొర్లిపారుతోంది. ఇది ఎర్రసముద్రం కంటే గొప్ప అద్భుతం. యెహోవా నిబంధన మందసం ముందు కదలాలి. మందసానికి ప్రజలకు మధ్య కనీసం 1 మైలు ఎడముండాలి. ముందు వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి. 7వ వచనం నుండి, అప్పుడు యెహోవా యెహోషువతో అన్నాడు, మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను. నిన్ను గొప్ప చేస్తాను. యాజకులను కదలమని చెప్పు. యెహోషువ అన్నాడు, ఇది మన దేవుడైన యెహోవా ఆజ్ఞ. సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను నది దాటబోతోంది. జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు. గోత్రానికి 1 చొప్పున 12 గురిని ఏర్పరచుకోండి. యెహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి. కోతకాలమంతా యొర్దాను గట్లమీదిగా పొర్లి పారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు. మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి. లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. యొర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది. యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగాని జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది. అది అసలే వర్ష ఋతువు. సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. ఇప్పుడిది వసంతకాలపు వర్షం. సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది. యాజకులు మందసం మోస్తూ నడిచి వెళుతున్నారు. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు. ఆదాము అనే స్థలమే కాదు, ఆదాము అనే వ్యక్తిని కూడా మనమెరుగుదుము. మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది. యాజకులు మందసం మోశారు. మందసం ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం. అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది. 40 సంవత్సరాలు వారు మోసిన మందసమిది. ఈ మందసం వారికి ముందుగా నడిచింది. అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎర్ర సముద్రం అనుభవం, ఇప్పుడు యొర్దాను అనుభవం, ఈ రెండూ యెహోషువను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు. వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు, గాని యెహోవా వీరికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయరహస్యం. పాత తరమంతా గతించింది. ఆ తరానికి యెహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు. నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యెహోషువా. యొర్దాను దాటాక ఎరికోను వశం చేసుకోవాలి. అక్కడ విజయస్థూపం నిర్మించారు. దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు, లేకపోతే ఓటమి. యెహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు. సోదరీ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు అడుగుపెట్టే ప్రతిచోటు నీకిస్తాను అన్నాడు ప్రభువు. బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యెహోషువా గ్రంథము మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. మందసాన్ని మరోసారి చూడండి. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం. దేవుని సన్నిధికి ప్రతీక. దీనినే నిబంధన మందసం అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. దీని మూతపైన కెరూబులు 2 ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి. మందసంలో మన్నా పాత్ర ఉంటుంది. అహరోను కర్ర అందులో ఉంచబడింది. అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది. ఈ మందసాన్ని లేవీయులే మొయ్యాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది. వాగ్దత్త భూమిలో అడుగుపెట్టకముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు. భోజన విషయంలో, స్త్రీ కానుపు విషయంలో, రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో మన శరీరము, జీవము, ఆత్మ శుద్ధిగా, శుచిగా ఉండాలి. దేవుని మాటలు యెహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు. వారిని కొంచెం నిదానించమంటున్నాడు యెహోషువా. తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో, ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి. కనానీయులు దుర్మార్గులు. దేవుడు వారిని శిక్షించడం న్యాయమే. దేవుడు ఇశ్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు. స్థానికులైన కనానీయులతో ఇశ్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు. ఇశ్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు. యెహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సర్వలోకనాథుడు, సార్వభౌముడు. యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు. ఏ సంఘము, ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు. యేసు అందరికీ ప్రభు, అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. దేవుడు పక్షపాతి కాడు. రూపాంతరపు కొండమీద పేతురు, యాకోబు, యోహాను కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనపడలేదు. ఏలియా లేడు, మోషే లేడు, యేసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు. మన గర్వాన్ని అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు. ఆయన మనల్ను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు. ఆయనను వాడుకునే ప్రయత్నం మనం చేయకూడదు, అది మహాపచారం. వారు యొర్దాను నది దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి, భయపడకూడదు. దేవునికి విధేయులై ముందంజ వెయ్యాలి. మునుపు ఎర్ర సముద్రము దాటించిన దేవుడే ఇప్పుడు యొర్దాను నది దాటిస్తాడు. దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు. ప్రతి అద్భుతానికి కర్త దేవుడే. శ్రోతలు, రండి, మనమిప్పుడు యెహోషువా 4వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఈ అధ్యాయంలో కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి. 12 యొర్దాను నదిలో నుండి 12 రాళ్లు తెచ్చారు. ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దాను దాటి వెడతారు. అప్పుడు మళ్లీ యొర్దాను నది వరదలు వచ్చి పొర్లిపారింది.

0: జనులంతా యొర్దాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు, 12 గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్తూపాలుగా మీరు ఈ రాత్రి బస చేసే చోట నిలపాలి. ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇశ్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ స్తూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు. ప్రియశ్రోతలు, యొర్దాను నది దాటటం చరిత్ర మాత్రమే కాదు, అది మన అనుభవం కూడా. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ 12 రాళ్లు సాక్ష్యం పలుకుతాయి. యెహోషువా ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి. రోమాపత్రిక 6:1-4 వరకు. కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. శ్రోతలు, ఈ వచనాలకు అర్థమేమిటి? దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది. ఈ 12 రాళ్లు యొర్దాను నదిలో ఉన్నాయి. ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి. ఈ రాళ్లను తీసి యొర్దాను నదికి పడమటి తీరాన ఉంచారు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. 2000 క్రిందట యేసు చనిపోయాడు. ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము. బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే. క్రీస్తు, నేను ఏకాత్మ అవుతున్నాము. మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు నది దాటారు, వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు. ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు. మనం కూడా పరమకానాను పౌరులం. యొర్దాను దాటాము, పరమకానానులో ప్రవేశించాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎఫెసి పత్రిక 2:4-7 వరకు పౌలు అన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పునరుత్థానుడైన యేసు జీవమే మన జీవమైంది. యెహోషువా 4:15 నుండి యెహోవా అన్నాడు, యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను. అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు. అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది. అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. 12 రాళ్లను యెహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు, రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి. గమనించండి, యొర్దాను నదిని వారు దాటారు. అంతకుముందు ఈజిప్టు నుండి ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అది విమోచన. ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అప్పుడది మోషే చేతికర్ర, గాని ఇప్పుడిది యెహోవా మందసం. అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ను నడిపిస్తాడు. మరచిపోకండి, యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. విశ్వాసుల మరణం కాదిది. క్రీస్తు మరణంలోకి మనము బాప్తిస్మం పొందాము, అందులో ప్రవేశించాము. యెహోషువా 4వ అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం. ప్రజలు యొర్దాను నదిని దాటారు, అంతటితో అయిపోలేదు. అది ఇశ్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం. 12 గోత్ర నాయకులు 12 రాళ్లు నదిలో నుండి తెచ్చారు. వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది. ఇది విజయ సూచకం. ఇది వారికి కొత్త శకారంభం. మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయ స్థూపాలుగా నిలిచిపోతాయి. మోషే తరువాత యెహోషువా, వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు. యెహోషువా యెహోవా వాడుకున్న గొప్ప నాయకుడు. 2 ఘన విజయాలు. 1 ఎర్ర సముద్రం దాటారు, 2 యొర్దాను నది దాటారు. ఇప్పుడు వారు స్వతంత్ర జాతి. తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు నిర్మించిన 2 స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన 12 రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు. యొర్దాను నది మధ్యలో కూడా 12 రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు. ఈ 2 స్థూపాలు దేవుని మహిమను చాటే 2 సాక్ష్యాలు. 12 రాళ్లు అంటే 12 గోత్రాలు. నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి. మొత్తం 24 రాళ్లు యొర్దాను నది నుండే తీశారు. యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మోషేతో పోల్చి చూస్తే యెహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది. మోషే పడిన శ్రమల ఫలితంలోకి యెహోషువా ప్రవేశించాడు. మోషే ఫరోతో తారసిల్లిన విధానం ఎంతో అపాయకరం, ప్రమాదకరం. యెహోషువాకు అట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు. పోరాడతారు, గెలుస్తారు. దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది. దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి, నడవాలి. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి, విజయం సాధించాలి. ఒకరోజంతా యొర్దాను జలరాశి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు 1వ నెల 10వ తేదీ నది దాటారు. 1వ నెల 1వ తేదీ మోషే చనిపోయాడు. ఆ తరువాత 9 రోజులకు యొర్దాను దాటారు. అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి. 30 రోజులు సంతాప దినాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో స్థూపం నిర్మించారు. గాలు అంటే దొర్లటమని అర్థం. గిల్గాలు అంటే గాలు గాలు అని 2 సార్లు అన్నట్లు. అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం. ఇశ్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడే ఇశ్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది. ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు. ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది. ఇక్కడే యెహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడే సమూయేలును సౌలు కలుసుకున్నాడు. సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు. ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన గిల్గాలు. ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి. క్రీస్తునందే సమృద్ధి జీవం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచాయి? యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ రాశిగా నిలిచాయి? 1. ఆదామనుపురమునకు దగ్గర, 2. ఆశ్రయమనుపురమునకు దగ్గర, 3. ఆకాననుపురమునకు దగ్గర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి తెలుసుకున్నాం. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని విన్నాం. ఇస్రాయేలీలు తమ జీవితంలో మరొక అద్భుతాన్ని చూశారు. యాజకులు మందసాన్ని మోశారు. అది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ మందసమే వారిని అరణ్యంలో నడిపించింది. మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యోర్దాను నీళ్లలో అడుగు పెట్టగానే నదిని సులభంగా దాటగలిగారు. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువాతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉన్నట్లుగా చూశాం. వారి కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు ఇస్రాయేలీలు ముందుకు వెళ్ళగలిగేలా ప్రభువు యోర్దాను నది ప్రవాహాన్ని నిలిపివేసిన సమయాన్ని గుర్తు చేసే విధంగా ఆ రాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతాయి. దేవుడు యోర్దాను నీటి ప్రవాహాన్ని ఆపి ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన రీతిగానే ఇక్కడ కూడా చేశాడని ఇస్రాయేలుల పిల్లలు గుర్తించుకోవడానికి ఈ రాళ్ళు సహాయపడతాయని యెహోషువా మరోసారి పేర్కొన్నాడు. యెహోవా బాహు బలమైనదని గుర్తించి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని వారికి గుర్తు చేస్తాయి. ప్రియులారా, ఇందరి సత్యాలు మీ ఆత్మీయ జీవితానికి సహాయపడగలవని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: ఉఫ్, అది ఎంత ఆహ్లాదకరమైన జీవితం! ఈ స్త్రీలు అన్ని రకాల పురుషులను ఆకర్షిస్తారు. అందరూ వాళ్ల ఫోటోలు తీసుకుంటారు, వాళ్లపై కనకవర్షం కురిపిస్తారు. ఇక హాయిగా బ్రతకవచ్చు. ఒక వారం క్రితం పేదరాలుగా ఉన్న మహిళకు ఇప్పుడు అందమైన వస్త్రాలు, నగలు, ఒక పెద్ద ఇల్లు ఉన్నాయి. ఆమె క్రొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుండే ఈ మార్పులొచ్చాయి. అబ్బో, ఇదేదో చాలా బాగున్నట్టుందే, ఇంతకీ అదేం ఉద్యోగమబ్బా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదేంటో ఆలోచిస్తూ ఉండండి.
2: నిరీక్షణ మహిళకు స్వాగతం. 30 నిమిషాల ఈ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశాలు మహిళల హృదయాల్ని స్పృశిస్తాయి.
1: ఈరోజు మనం చర్చించబోయే అంశం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. అయితే ఇద్దరికీ వేరువేరు విధానాలుగా ఉపయోగపడుతుంది.
2: ఆ అంశం ఏమంటే పోర్నోగ్రఫీ, అంటే అశ్లీల రచనలు మరియు దృశ్యాలకు బానిసలవ్వడం. పోర్నోగ్రఫీ అనే మాట గ్రీకు పదాల నుండి వచ్చింది. దాని అర్థం చెడ్డ వ్రాతలు.
1: ఈ దినాలలో ఈ దురలవాటు రచనలోనే కాదు, చలన చిత్రాల ద్వారా, ఇంటర్నెట్ల ద్వారా, లైవ్ షోలలో కూడా లభ్యమవుతుంది.
2: అశ్లీలత ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటి ఫలితం ఒక్కటే, వాటిని చూపించటం ద్వారా మనుష్యుల లైంగిక కోరికల్ని రెచ్చగొట్టడమే ఈ రచనల చిత్రాల లక్ష్యం.
1: ఈ అలవాటును గూర్చి దేవుడు ఏమనుకుంటున్నాడు? కొంతమంది చెప్పినట్లే ఇది హానికరమైనది కాదా? ఈ విధమైన వాటిలో పాల్గొనడం డబ్బు సంపాదించడానికి మంచి మార్గమా? పురుషులు మరియు స్త్రీలు ఈ దురలవాటు అభ్యాసం చేస్తే ఏమవుతుంది? ఈరోజు కార్యక్రమంలో వీటన్నింటినీ చర్చించబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: అశ్లీల రచనలకు మరియు చిత్రాలకు బానిసలయ్యే వారిలో ఎక్కువ శాతం పురుషులే అన్నది పచ్చి నిజం. ఎందుచేతనంటే పురుషులు చూడడం ద్వారా లైంగిక ప్రేరణకు లోనవుతారు, ఇక దానివైపే ఆకర్షించబడతారు. అయితే అందుకు వారు చెల్లించే మూల్యం ఏంటో తెలుసా? అశ్లీల చిత్రాల్లో వారు చూసిన ఉన్మాదాన్ని కోరతారు, భార్యల పట్ల ఆసక్తి చూపించరు, వారితో తృప్తి చెందరు. అందును బట్టి భార్యలు కూడా బాధపడాల్సి వస్తుంది. కేవలం భర్తలు చెప్పిన విధానంలో వారి కోరికల్ని తీర్చటానికే భర్తల చేత వాడుకోబడతారు. ఈ పిచ్చి ఇంకా ముదిరింది అంటే చివరికి పిల్లలపై మరియు జంతువులపై కూడా దాన్ని ప్రయోగం చేస్తారు. అది చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజు సునీత గారు మనతో ఉన్నారు. ఆమె భర్త అశ్లీల రచనలకు చిత్రాలకు బానిస అవడం వలన ఆవిడ ఎంత బాధపడిందో మనకు చెప్తారు. మహిళలు, ఒకవేళ మీలో ఎవరైనా ఇదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటే సునీత గారు చెప్పే మాటల్ని వినండి, ప్రోత్సహించబడండి.
1: మా బాబుకి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం తన గదిలో చిన్న కుక్కపిల్ల ఉన్న బోనును శుభ్రం చేయడానికి లోపలికి వెళ్లాడు. గదిలోకి అలా వెళ్లాడో లేదో మమ్మీ మమ్మీ అది మళ్ళీ వెళ్లిపోయింది అని అరిచాడు. ఇక మా బాబు దాన్ని వెదకసాగాడు. అది ఎక్కడ ఉంటుందని ఊహించాము, ఆ స్థలాలన్నీ వెదికాము. చివరికి వంటగది దగ్గర ఉన్న చిన్న అరలో అది దొరికింది. మొత్తానికి దాన్ని పట్టుకోగలిగాము. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాగితపు సంచి నా కంటపడింది. అందులో ఏముందోనని తెరచి చూశాను. లోపల ఉన్న పుస్తకాలను చూడగాని నాకు చాలా కోపం వచ్చింది, బాధ కూడా కలిగింది. అయితే కుక్కపిల్లను వెదకడంలో ఆ సంచి మా బాబు కంటపడకుండా నాకు కనిపించినందుకు సంతోషపడ్డాను. ఇలాంటి పుస్తకాలను మా ఇంట్లో చూడడం నాకు ఇది మొదటిసారి కాదు. వాటిని చూసిన ప్రతిసారి నాకు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. ప్రతిసారి హృదయంలో నేను మోసగించబడుతున్నానన్న బాధతో చాలా గాయపరచబడ్డాను. నేను చూసిన ఆ పుస్తకాలు ఏవి అని మీరు అనుకోవచ్చు. అవి అశ్లీలమైన రచనలు, పత్రికలు మరియు వీడియోలు. అందులో వ్రాయబడిన మాటలు, చిత్రాలు పాఠకుల లైంగిక కోరికలను, భావోద్వేగాన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ అశ్లీల సాహిత్యం మరియు వస్తువులు టెలివిజన్లు, ఇంటర్నెట్లో కూడా ఉంటాయి. అయితే అవి నన్ను ఎందుకు కలవరపరుస్తున్నాయి? వాటి వల్ల కలిగే ప్రమాదాలు నాకు తెలుసు. అలా అశ్లీలమైన వనరులకు అలవాటు పడిన వ్యక్తితో జీవిస్తున్న నేను వ్యక్తిగతంగా వాటి పరిణామాలను అనుభవిస్తున్నాను కాబట్టి అవంటే నాకు భయం, అసహ్యం. మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు కూడా అందుకు పరిణామాలను అనుభవించాల్సిందే. నేను ప్రేమించే వ్యక్తి అశ్లీల సంబంధమైన వాటిలో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవడం వలన తనను తాను నాశనం చేసుకునే మార్గంలోనికి వెళ్తున్నాడు. అది అతని జీవితాన్ని నాశనం చేస్తుంది. అంతమాత్రమే కాదు, అది మా దాంపత్య జీవితాన్ని మరియు కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాంటి వారి కథ అంతా ఒకేలాగా ఉంటుంది. చిన్నపిల్లలు, యవనస్తులు దీనికి అలవాటు పడినట్లే వివాహితులైన స్త్రీ పురుషులు కూడా అలవాటు పడతారు. పురుషుడు దాని ద్వారా లైంగికంగా ప్రేరేపింపబడతాడు కాబట్టి మళ్లీ మళ్లీ ఇంకా ఎక్కువగా చూడాలని అనుకుంటాడు. మరి ఎక్కువగా అశ్లీల సంబంధమైన ఉత్పత్తుల కోసం వెతుకుతాడు. ప్రారంభంలో సిగ్గుపడతాడు కాని తరువాత అతని మనస్సాక్షి ఘోషను వినడం మానేస్తాడు. ఇంకా ఎక్కువగా కావాలని కోరుకుంటాడు. ఈ విధంగా ఎక్కువ రోజులు పాల్గొనడం హింసకు మరియు ఇతర నేరాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వాళ్లు స్త్రీలపై, పిల్లలపై నేరానికి పాల్పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన అశ్లీల సాహిత్యానికి అలవాటు పడిన వారిని పట్టుకోవాలంటే వారిలో స్పష్టంగా గోచరమయ్యే లక్షణాలు ఇవి: అబద్ధాలు, గోప్యత, మోసం, స్వార్థం, స్నేహితులు

0: ఇచ్చిన వారిగా మారడానికి మార్గమని, యవనస్తుల జీవితంలో ఇది ఒక భాగమని చాలామంది నమ్మకం. కాని అది అనేక ప్రమాదాలతో నిండినది. దీని గురించి చేసిన పరిశోధనలన్నీ చెప్పేదేమంటే, పదే పదే అశ్లీల సాహిత్యాన్ని చిత్రాలను చూసేవారు స్త్రీలను గూర్చి, వివాహం గూర్చి మరియు అన్యోన్యతను గూర్చి తలంపులను మార్చుకుంటారు. వాళ్లు స్త్రీలను ఒక వస్తువులుగా పరిగణిస్తారు, నమ్మకత్వానికి విలువనివ్వరు. వారి భార్యతో లేక ఇతర భాగస్వాముల పట్ల అసంతృప్తితో ఉంటారు. వారి హానికరమైన ప్రవర్తన ఇతరులను ప్రభావితం చేస్తుందనుకోరు. ఆ విషయంలో గ్రుడ్డిగా ఉంటారు. అలా ఇంకా ఎన్నో నష్టాలున్నాయి. అశ్లీల సాహిత్యానికి బానిసలైన వారితో జీవించడం చాలా బాధకరం. చాలా కాలం వరకు మావారి అసలు సమస్యను నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అది నా తప్పే అని అనుకున్నాను. నా హృదయంలో తెలియని వేదన. సోదరి, ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరైనా నాలాగా బాధపడుతున్నారా? నేను నా భర్తకు నచ్చిన విధంగా దుస్తులు వేసుకోవడానికి, అలంకరించుకోవడానికి ప్రయత్నించాను. అయితే నేను చేసినవేవియూ ఆయన తృప్తినివ్వలేదు. కాబట్టి నాలోనే, అంటే నా రూపంలో లేక వ్యక్తిత్వంలో, ఆకృతిలో ఏదో పొరపాటు ఉంది అనుకున్నాను. అతని కోపాన్ని తగ్గించడానికి, అతన్ని సంతోషపరచడానికి అతని డిమాండ్స్ అన్నీ పూర్తి చేశాను. నా సొంత అవసరాలను కూడా గుర్తించలేని స్థితికి వచ్చాను. అతని అవసరాలను గూర్చే చూడసాగాను. నేను చాలా స్వయం సమృద్ధి కలదాననని ఇతరులు అనుకునేవారు. కాని నేను బ్రతకడానికి అలా మారవలసి వచ్చింది. చాలాసార్లు అసలు సమస్య ఉన్నట్లే అనుకునేదాన్ని కాదు. ప్రియ స్నేహితులారా, వీటిలో ఏదైనా మీ జీవితానికి సరిపోయిందా? అలా అయితే మీరు ఒంటరిగా ఉన్నట్లు, తృణీకరించబడినట్లు మరియు గాయపరచబడినట్లు భావిస్తున్నారా? మీరు చేయగలిగినదేమైనా ఉందని ఆలోచిస్తున్నారా? నేను కూడా చాలాసార్లు అలా అనుకున్నాను. ఒకవేళ మీరు అశ్లీలమైన విషయాలలో పాల్గొంటూ ఉంటే మీకు తీవ్రమైన సమస్య ఉందన్న విషయాన్ని ఒప్పుకోవాలి. మరియు మొదట దేవుని సహాయాన్ని, తరువాత నమ్మదగిన సలహాదారుని సహాయాన్ని లేక దైవజనుల సహాయాన్ని కోరాలి. మిమ్మల్ని గూర్చి, మీ కోరికలను గూర్చి ధ్యాస ఉంచకుండా దేవుని వైపు తిరగండి. ఏ దాపరికం లేకుండా ఆయన వద్దకు వచ్చి మీ హృదయాన్ని, మనస్సును మార్చమని ప్రార్థించండి. మీ అంతటా మీరు ఏమి చేయలేరని, మీకు ఆయన సహాయం కావాలని అడగండి. ఆయనొక్కడే మిమ్మల్ని మార్చగలడు. దేవుడొక్కడే మీ పాపాన్ని క్షమించగలడు మరియు మీ అవమానాన్ని కప్పివేయగలడు. నాలాగా భర్తల ద్వారా బాధపడుతున్న వారితో చెప్పేదేమంటే, మీకు మీ వైవాహిక జీవితాన్ని గూర్చిన ఒక నిరీక్షణ ఉన్నది. మొట్టమొదట మీరు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారని, దేవుడు మీకు శ్రేష్టమైనవి ఇవ్వాలనుకుంటున్నాడని గ్రహించండి. ఆయన మీతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆయన వైపు తిరగండి. ఆయన తనను తాను మీకు ప్రత్యక్షపరుచుకునేలా ప్రార్థించండి. మిమ్మల్ని బలపరచమని, తగిన జ్ఞానమివ్వమని అడగండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్లు మీ భర్తను ప్రేమించండి. ఈ సమస్యను గూర్చి మీ భర్తతో ముఖాముఖిగా, నిజాయితీగా మాట్లాడడం మంచిది. అతనికి కోపం రావచ్చు, తనను తాను సమర్థించుకోవచ్చు. ఒకవేళ వినడానికి, సమస్య పరిష్కారం కొరకు ఏమి చేయడానికి కాని ఇష్టపడకపోతే, నమ్మకమైన సలహాదారుల, దేవుని సేవకుల సహాయం తీసుకోండి. మేము మీ కొరకు ప్రార్థించాలని కోరితే మీ సమస్యను మాకు వ్రాయవచ్చును.
1: థ్యాంక్స్ సునీత గారు. శ్రోతలు, ఇప్పుడు మన కార్యక్రమంలో రెండో భాగానికి వస్తున్నాము. మీ ఆత్మకు పాఠాలు అందించేందుకు షారోన్ గారు వచ్చారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
2: ప్రియా స్నేహితులారా, ఈరోజు మీతో ఉండగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఇంతకు మీరందరూ ఎలా ఉన్నారు? మీరు, మీ పిల్లలు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు కదూ? మీరందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని నమ్ముతున్నాను. ఈ మధ్య ఒక శ్రోత ఉత్తరం వ్రాస్తూ, మంచి భర్తను కనుగొనడం ఎలా అని ప్రశ్నించారు. అది చాలా మంచి ప్రశ్న. అది ప్రాముఖ్యమైన ప్రశ్న కూడా. ఈరోజు మనం దానిని గురించే కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక భర్తను సంపాదించుకోవడం వేరు, మంచి భర్తను సంపాదించుకోవడం వేరు. మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి మీ జీవితంతో మీరు చేయబోతున్న దానంతటి మీద ప్రభావం చూపిస్తాడు. మీ మనోభావాలను ప్రభావితం చేస్తాడు. అతడు మిమ్మల్ని సంతోషపరు

మార్చవచ్చు లేక దుఃఖపరచవచ్చు. మీకు పిల్లలు పుడితే అతడు వారిని కూడా ప్రభావితం చేస్తాడు. కాబట్టి ఎవరో ఒకరిని భర్తగా పొందడం కన్నా ఒక మంచి భర్తను ఎన్నుకోవడం చాలా ప్రాముఖ్యం. బైబిలులో రెండు ఉదాంతాలున్నాయి. వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి కథ నాబాలు అనే వ్యక్తిని గురించినది. ఇతని గురించి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో వ్రాయబడింది. అతడు చాలా ధనవంతుడు. అతనికి సొంత భూమి ఉన్నది. 1000 మేకలు మరియు 3000 గొర్రెలు ఉన్నాయి. సమస్య ఏమంటే నాబాలు చాలా పిసినారి. అతడు మొరటువాడు, ఇతరుల పట్ల నిర్దయగలవాడు, దురాశపరుడు మరియు బుద్ధిహీనుడు. ఒకసారి దావీదు అనే వ్యక్తి నాబాలు నివసిస్తున్న ప్రాంతం గుండా వెళ్తున్నాడు. తన పట్ల దయను, ఉదారత్వమును చూపించమని దావీదు నాబాలును అడిగాడు. దావీదుతో కూడా ప్రయాణం చేస్తున్న వారి కొరకు కొన్ని భోజన పదార్థములనిమ్మని అతన్ని మనవి చేశాడు. కాని నాబాలు ఎంత పిసినారి, మొరటువాడు, దుర్మార్గుడు మరియు బుద్ధిహీనుడంటే వాళ్లకు రొట్టెలుగాని నీళ్లుగాని మరే భోజన పదార్థాలుగాని ఇవ్వను అని చెప్పాడు. ప్రియులారా, నాబాలును గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనుకుంటున్నారు కదూ. మన మధ్య కూడా నాబాలు లాంటి వాళ్లు ఉన్నారని మీరే ఒప్పుకుంటారు. సరే, ఇప్పుడు కథలోనికి వస్తున్నాను. నాబాలు ఇచ్చిన సమాధానం విన్న దావీదుకు చాలా కోపం వచ్చింది. దావీదు నాబాలు పనివాళ్లు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్న సమయంలో వారిని క్రూర మృగాల బారి నుండి కాపాడాడు. వారికి అవసరమైనప్పుడెల్లా సహాయం చేశాడు. వారి పట్ల గౌరవం, శ్రద్ధ చూపించేవాడు. బదులుగా నాబాలు దావీదుకు ఏమీ ఇవ్వకపోగా అతని మనవిని తిరస్కరిస్తూ మాట్లాడాడు. దావీదు చాలా కోపంతో నాబాలును, అతని కుటుంబస్తుల్ని చంపాలనుకున్నాడు. అయితే ఈ కథకు మరో భాగముంది. ఈ దుర్మార్గుడైన పిసినారికి అబీగయేలు అనే మంచి భార్య ఉన్నది. అబీగయేలు తెలివిగలది. దావీదు తన పనివారికి చేసినదంతా ఆమెకు బాగా జ్ఞాపకం ఉన్నది. మరియు అతని పట్ల కృతజ్ఞతాభావం కూడా ఉన్నది. వెంటనే ఆమె రకరకాల భోజన పదార్థాలను, మాంసమును, ద్రాక్షారసమును తీసుకుని దావీదును వెతుక్కుంటూ వెళ్ళింది. వీలైనంత శీఘ్రంగా దావీదు వద్దకు వెళ్ళింది. తాను చెప్పే మాటలను వినమని బతిమిలాడింది. ఒకసారి మాట్లాడేందుకు అవకాశమిమ్మని వేడుకొన్నది. దావీదు ఆమె మాటలను విన్నాడు. ఆమె మాటల్లో దైవిక జ్ఞానం ఉట్టిపడుతున్నది. దావీదు దేవుని యుద్ధాలను చేస్తున్నాడని ఆమెకు తెలుసు. అతని పట్ల దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చబడాలని ఆమె ఆశించింది. ఇలాంటి మాటలతో దావీదును ప్రోత్సహించింది. అలా అని తన భర్త తప్పును సమర్థించలేదు సుమా. అతని పక్షంగా క్షమించమని కూడా అడిగింది. తన పనివారి పట్ల అతడు చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత తెలియచేసింది. చూశారా, నాబాలు ఎంత మొరటువాడో, ఎంత కఠినుడో, అబీగయ్యలు అంత సుబుద్ధిగల భార్య. అతడు ఎంత పిసినారో, ఆమె అంత ఔదార్యము గలది. కనికరము గల మహిళ, ప్రేమగల మహిళ. తగ్గింపు, సౌమ్యము, ఇతరులను గౌరవించడం ఆమె సుగుణాలు. అబీగయేలు తెలివిగలిగిన మృదువైన మాటలు దావీదు కోపాన్ని పూర్తిగా చల్లార్చాయి. అతడు ఏ హాని చేయకుండా వెనక్కి వెళ్లిపోయాడు. బైబిలులో రూతు అనే మహిళ మరియు బోయజును గూర్చి మరో ఉదాంతముంది. రూతు మొదటి భర్త చనిపోయాడు. కొంతకాలానికి ఆమె తన అత్త ప్రజలతో జీవించడానికి ఆమెతో పాటు తిరిగి వచ్చింది. తన సొంత కుటుంబానికి వెళ్లడానికి బదులు రూతు తన అత్తయ్య అయిన నయోమితో ఉన్నది. కోతకాలంలో పొలంలో క్రింద రాలిన ధాన్యపు గింజలను ఏరుకొని తన అత్తను గూర్చి శ్రద్ధ తీసుకునేది. తన అత్తను పోషించేది. తన అత్తను గూర్చి ఇంత శ్రద్ధ తీసుకునే రూతును గూర్చి నయోమి బంధువులలో ఒకడైన బోయజు విన్నాడు. పొలంలో క్రింద రాలిన గింజల్ని దినమంతా కష్టపడి ఏరుకుంటున్న ఆమెను బోయజు చూశాడు. బోయజుకు రూతు పట్ల కనికరం కలిగింది. ఆమెను కాపాడమని, ఆమె కొరకు గింజలను విడిచిపెట్టుమని తన పనివాళ్లతో చెప్పాడు. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దని, ఏ హాని చెయ్యవద్దని కూడా హెచ్చరించాడు. రూతు మనోభావాలను గూర్చి అతడు శ్రద్ధ చూపించాడు. రూతును గమనించుట ద్వారా మరియు ఆమె అవసరాలను గుర్తించడం ద్వారా బోయజు ఆమెను గౌరవిస్తున్నాడు. బోయజుకు సమాజంలో మంచి పేరున్నది. అతడు గౌరవించబడ్డాడు. అతడు కనికరం గల వ్యక్తి అని, ఉదారుడని పేరు పొందాడు. చివరికి బోయజు రూతును తనకు భార్యగా ఎన్నుకొన్నాడు. అతడు రూతుకు మంచి భర్తగా ఉన్నాడు. ప్రియులారా, మనం విన్న ఈ రెండు ఉదాంతాలలో రెండు రకాల భర్తలను గురించి విన్నాము. ఒకతను పిసినారి మరియు ఇతరులను గురించి పట్టించుకోడు. అతడు బుద్ధిహీనునులాగా తలంచాడు.
మరొకడు దయగలవాడు, శ్రద్ధగలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతడు సమాజంలో గౌరవించబడ్డాడు మరియు ఇతరులను కూడా గౌరవించాడు. ఈ రకమైన భర్త దేవునితో తన సంబంధమును గూర్చి మరియు ఇతరులతో తన సంబంధమును గూర్చి శ్రద్ధ తీసుకునేవాడు, జాగ్రత్తగా మసలుకొనేవాడు. మహిళలు, ఈ రెండు ఉదాంతాలలోని ఇద్దరు భార్యలను గూర్చి కూడా మనం కొన్ని విషయాలను గమనించగలం. వాళ్ళిద్దరూ చాలా శ్రద్ధగలవారు, ప్రేమగల మహిళలు. వాళ్లు తెలివైన వాళ్లు, ఇద్దరూ కష్టపడి పనిచేసేవాళ్లు. ఇద్దరూ వారి భర్తల పట్ల నమ్మకమైన వారిగా ఉన్నారు. అబీగయీలు దేవుని విషయం కూడా నమ్మకస్తురాలు. రూతు తన అత్త పట్ల నమ్మకంగా ఉన్నది మరియు ఆమె అత్త విశ్వసించిన దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడింది. ఆమె ప్రజలతో కలిసి నివసించడానికి ఇష్టపడింది. నా భర్త జ్ఞానముగలవాడై ఉండాలి, మంచివాడై ఉండాలి మరియు నన్ను గురించి శ్రద్ధ తీసుకోవాలి అన్న ఆశ మనకు ఉన్నట్లే, మనము భార్యలుగా జ్ఞానముగలవారే, మంచి భార్యలుగా భర్తను గురించి శ్రద్ధ తీసుకునేవారుగా ఉండాలన్న ఆశ వారిక్కూడా ఉంటుంది. కాబట్టి కష్టపడి పనిచేసే భార్యను గూర్చి మరియు జ్ఞానము గల భార్యను గూర్చి బైబిల్ గొప్పగా ప్రశంసిస్తుంది. ఇతరుల మన్నన పొందిన, ఇతరుల అక్కరల కొరకు ధారాళంగా ఇచ్చే భార్యలను గూర్చి కూడా బైబిల్ హెచ్చించి చెప్తుంది. అంతమాత్రమే కాదు, తన భర్తల పట్ల మరియు దేవుని పట్ల నమ్మకత్వం గల మహిళలను బైబిల్ ఘనపరుస్తున్నది. అందుకు మీకు సహాయపడే సలహాలను కొన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి కానివారు మొట్టమొదట దేవుడు శ్రేష్టమైన వాటన్నిటినీ ఇచ్చేవాడు అని గ్రహించండి. దేవుణ్ణి ప్రార్థించండి. మీరు దేవుణ్ణి సంతోషపరిచేవారిగా మరియు భర్తను సంతోషపరిచే భార్యగా ఉండేలా మిమ్మల్ని సిద్ధపరచమని ఆయన సహాయం కొరకు అడగండి. మీ కొరకు ఒక భర్తను ఎన్నుకొనమని మరియు ఒక మంచి భర్తగా అతని సిద్ధపరచమని దేవుణ్ణి ప్రార్థించండి. అతనికి జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగండి. అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే, మీరు నమ్మకమైన మహిళగా ఉండడానికి, అనగా దేవునికి మరియు ఇతరులకు నమ్మకమైన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువును ప్రార్థించండి. దేవుడు మీ కొరకు ఒక భర్తను ఏర్పాటు చేసేంతవరకు మీరేమీ సిగ్గుపడనక్కరలేదు. ఆ సమయాన్ని దేవునితో మీ సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించండి. దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. దేవుడు చాలా మంచివాడు. మీరు అలా కనిపెడుతూ ఉండగా మీరు దేవునికి ఎంత దగ్గరగా వస్తే అంత ఎక్కువ శాంతిని పొందగలుగుతారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు అప్పగించుకుంటారా? మీ వివాహం విషయం దేవుని చిత్తానుసారమైన జీవిత భాగస్వామిని పొందాలని ప్రార్థన చేయండి. అలాగే వివాహమైన మహిళలు, దేవుడు మీకు ఇచ్చిన భర్త పట్ల మీరు నమ్మకంగా జీవించడానికి, అతనికి సాటి అయిన సహాయకురాలిగా, అతని లాభప్రాప్తికి కొరత కలిగించని మంచి భార్యగా జీవించడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తిగల ప్రియప్రభువా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మేము నమ్మకమైన మహిళలుగా, జ్ఞానము గల మహిళలుగా మా జీవిత భాగస్వామిని ఎన్నుకొనటలో మరియు మాకు ఇచ్చిన భాగస్వామితో కుటుంబాన్ని కట్టుకొనటలో మీరు మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలకు మీరు ఆలస్యంగా జవాబిచ్చినప్పటికీ మేము నీ చిత్తము కొరకు సహనంతో కనిపెట్టడానికి కృపచూపించండి. ప్రియప్రభువా, మా శ్రోతలు అలా కనిపెడుతూ ఉండగా వారి విశ్వాసాన్ని బలపరచండి. వారి జీవితంలో మీరు సంకల్పించిన ఏర్పాటు విషయం గాని, సమయం విషయం గాని నిరాశపడకుండా, సిగ్గుపడకుండా సహాయం చేయండి. మీ కృప కొరకు కనిపెట్టే సమయంలో వారు మీతో మరి ఎక్కువ సన్నిహిత సంబంధం కలిగి ఉండేలా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: శ్రోతలు, మనం దేవుణ్ణి ఎలా నమ్మాలో ఆభరణాల పెట్టెలో నుండి ఒక కవిత ద్వారా తెలుసుకుందామా?
1: దేవా, ఈ ప్రపంచం నిలిచినంతకాలం మీ వాగ్దానాలు నిజం కాబట్టి మీకు వందనాలు. నా విశ్వాసం సన్నగిల్లినప్పుడు, నా ధైర్యం చెడిపోయినప్పుడు అవి సమసిపోవు. మీరు వాగ్దానం చేశారు అంటే దాన్ని తప్పకుండా చేస్తారు. అది నాకు కనిపించినా కనిపించకున్నా, దాన్ని గూర్చి నేను అనుభూతి చెందినా చెందకున్నా, మీరు నన్ను నిశీధిరాత్రిలో గుండా లోతైన జలములో గుండా తీసుకువెళ్లినా, పరిస్థితులు ఎంత విషమించినా దానిలో నుండి మీరు అత్యంత శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాగలరు. ఎందుచేతనంటే మీ వాక్యం నిశ్చయమైంది. ప్రభువా, నా నమ్మకం వమ్ము కాకుండా సహాయం చేయండి. మరోసారి నేను ప్రార్థన చెయ్యకమునుపు కనిపెడుతున్న నా హృదయం నేను నమ్ముతాను నమ్ముతాను అని చప్పుడు చెయ్యాలి.
0: మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మడం చాలా కష్టం కాదంటారా? మనం దేవుణ్ణి చూడలేమనుకోండి, కానీ అలా అని ఆయన మనతో లేడు అని అనుకోవడానికి వీల్లేదు.
2: ఇందాక మనం చెప్పుకున్నట్లు, మనం ఆయనను నమ్మినప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటిలో నుండి దేవుడు శ్రేష్టమైన వాటిని తీసుకుని వస్తాడు. అబీగయేలు మరియు రూతు జీవితాల్లో మనం చూశాం కదా.
0: ప్రియులారా, దేవుని దృష్టిలో వాళ్ళు వేరు, మనం వేరు కాదు. దేవుడు వాళ్లను ప్రేమించినట్టే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయనను నమ్ముతారు కదూ. ఈరోజు బైబిల్ నుండి నేర్చుకున్న కథలు మీకు ప్రోత్సాహకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం.
2: మరో కార్యక్రమంలో మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. అంతవరకు సెలవు.
0: ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూశాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయంలో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఇచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలా, అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు. అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్లేప్పుడు నాకు వారికైన ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనం నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగలండి. అవును, డీటెయిల్గా ఉంది. అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ 1 వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములుండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహం చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని కల్చర్
0: చేస్తున్నారు.
1: కల్చర్ని బట్టి, వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీ వచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గై కొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గినా ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటుంది. ఆ 1 వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది?
0: లైఫ్లో
1: అది అడిగేప్పుడు ఆ 1 వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటుంది, దొంగలించకూడదు. ఇప్పుడు రాహేలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ 1 వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒక్కటి కూడా ఏమవకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత సీరియస్ అయిన
1: విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనపడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10ని పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10ను ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా ఉంది. ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు, ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ 1 వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేతున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదన్నమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్ లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పాను.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసి ఉంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటుకలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహమన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిచ్చిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవలసింది సంఘము యొక్క బాధ్యత.
0: రెస్పాన్సిబిలిటీ.
1: ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూశాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: వెళ్ళిపోయింది, అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు, లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడని ఉంది, ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు,
1: లోన ఉన్నారు,
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు, ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందనేదే తెలియదు.
0: అవును.
1: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కాని ఎక్కడ ఉందో తెలియదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది, అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది, ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది,
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు,
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి,
0: ఇక్కడే ఉంది,
1: ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలియదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా?
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు, అంటే షుగర్ మాత్రం ఇటువంటివి ఏవో రెండు మాత్రలుంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా, డైలీ కింద వేస్తున్నారు కదమ్మా అంటే, ఏం చేసేది బాబు నాకు తెలియడం లేదు, ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది, అది కనిపెట్టనే లేము. ఏంటంటే, ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేం చూడండి, దుమ్ములు కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటు ఉంటుంది చూడండి. ఆ రాత్రంతా మేమిది అనుభవించాము, కాని వెండి నాణ్యం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కాని అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వెరీ చిన్నదిగా ఉంటుంది, కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది, అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికి వెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి. అయితే విశ్వాసిగా సంఘములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు,
1: వారం వారం వస్తున్నారు, సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు, వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఈ కనబడని నాణ్యం ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడున్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర, మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు, ఒక చర్చిలోకి వెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెండ్లి కోసమే ఇవ్వబడింది. సో పెండ్లి కుమారుతో పరలోకానికి వెళ్లడానికే ఇంట్లోకి వచ్చాను. ఇంట్లో నాణెముంది. కానీ ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెండ్లి జరుగుతుందా? ఈనాడు అనేక వెండి నాణెములు కనపడటం లేదు. ఈరోజు చర్చిలో ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరు కూర్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికి వస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్నీ ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికి వస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా, ఆ సిరీస్లో ఉన్నానా, లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరో అక్కడున్న సూపర్వైజరో వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది. ఇవ్వాలి
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికి వెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్ప చెప్పాలనే భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా అని ఉంటుంది. ఈరోజు ప్రభువు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసండి ఆ సమయంలో? వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదిను వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1001గానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వానికి
0: వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్ళేవారు ఉంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు
1: వెళ్ళిపోయాడు. అతను కాదు కనపడకుండా పోయింది, అది తప్పిపోయిన గొర్రె. బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణెమది ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి. పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడు ఎంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు ప్రకటన గ్రంథము Chapter 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపు వచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉంది.
1: చీకటిగా ఉండింది.
0: మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా?
0: అవును.
1: ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి, అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యం ఇది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే, వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటి ఉంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటి ఉంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణ్యాలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, 3, 4, 5 పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకొస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేమి కనపడకుండా పోయింది ఇంట్లో. ఎందుకు వెలుతురులేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలని?
1: ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: ఆ వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడతాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే, పోతే పోని వదిలే.
0: సరే, అది లోపలే ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు. అది తీసుకొచ్చి, ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆ యొక్క బిడ్డని. వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవసేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనపడకుండా పోతే వెదకాలి, ఆయన వెదకినట్లు వెదకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెదుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెదకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెదకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు ఎంతమంది అనేది కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు? స్పిరిచువల్గా ఉన్నారా? అనేక మంది తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మా పిల్లవాడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదనేది మేము కనిపెట్టలేకపోతున్నాం. అలాగైతే వీరే స్పిరిచువల్గా లేరని అర్థం. బాప్తిస్మకుడు యోహాను కనిపెట్టాడు కదా, మీరు అంత డెప్త్కంతా వెళ్ళక్కర్లేదు. మీరు మీ అబ్బాయితో మాట్లాడేప్పుడే తన స్పిరిచువాలిటీ లెవెల్ తెలుస్తుంది. ఇప్పుడు నేను మీతో కూడా మాట్లాడుతున్నాను. మీ యొక్క స్పిరిచువాలిటీ లెవెల్ ఏంటి అనేటువంటిది నేనేం చేయగలను?
0: సెన్స్ చేయొచ్చు.
1: మీ ప్రశ్నను బట్టే కనిపెట్టగలను.
0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి ఆ రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు? ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ నేను చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది, ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు. మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనపడకుండా పోయిందనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి, ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపరిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం వారేదో ఒక ఇంజనీరో డాక్టరో లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
0: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి
1: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదని 15 నుండి 20 నిమిషాలు, ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా? పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారైనట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏదీ లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
0: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపలకు వెళ్ళగలం.
1: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే?
0: లెక్కడుగుతాడు.
1: లెక్కడుగుతాడే? 5 ఇచ్చానే. ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
0: మైనస్లో ఉంది.
1: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్ని చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్. ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరి, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
0: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
1: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత

0: మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే మేం చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? రెండు. మనమిద్దరినీ చదివిస్తున్నాం, ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు. అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో, మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయిన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది, మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళలేము అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
1: అంత స్పేస్ నింపేసాం,
0: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
1: అర్థమైంది.
0: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది, కనిపెట్టడం అనేది ఈజీగా
1: ఉంటుంది.
0: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్. రెండు ఒకటే, ఇల్లు చర్చ్ ఒకటే. రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వత్తి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడమనేదే ఈ కాన్సెప్ట్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్లిన గొర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే, అది బయటికి వెళ్లిన గొర్రె, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రొడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రొడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: మాథ్యూ చాప్టర్ 13. పరలోకములో పలు రహస్యాలున్నాయి. క్రైస్టే చెబుతున్నాడు, పరలోకానికి వెళ్లాలి, పరలోకాన్ని చూడాలని చెప్పి చాలామంది పలు విధములుగా వెతుకుచున్నాం. అయితే ఇక్కడ చూడండి, అనేక విషయములు ఆయన సింపుల్గా సులువుగా చెప్తున్నాడు. ఈరోజు మనం మరో ఉపమానమును చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమం చాలా రెస్పాన్స్ వచ్చింది. మరి విశ్వాసం గురించి చూశాం, ఆవగింజంత అని మనం డీటెయిల్డ్గా చూశాం. ఈరోజు ఆవగింజ నుండి పులిసిన పిండిని గురించి మనం చూడబోతున్నాం. ఈ పేరే వ్యత్యాసంగా ఉంది, ఇది ఎందుకు ఆవగింజ అని చెప్పి మరి ఈస్ట్ని గురించి పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు. అయితే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గొప్పవిగా ఉన్నాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మాథ్యూ చాప్టర్ 13 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది, పలు రహస్యాలు ఇందులో నుంచి వస్తున్నాయి. మీరెలా చూస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడాలంటే మాథ్యూ 13:33-34లో ఉంది. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఈ యొక్క పుల్లని పిండిని గూర్చిన ఒక కాన్సెప్ట్ని మనం మొదటిగా చూద్దాం. ఇది దేన్ని సూచిస్తుంది? బైబిల్లోనే సాధారణంగా పుల్లని పిండి అనేది నెగటివ్ కాన్సెప్ట్.

0: కాన్సెప్ట్, నెగటివ్ పారబుల్ అని చెప్తుంటారు. ఏంటి కారణం అని అడిగితే, ఈ బైబిల్లో పుల్లని పిండిని గూర్చి దేవుడెందుకు యూజ్ చేస్తున్నాడంటే, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడు అని చెప్తున్నాడు.
1: సరైన
0: ఎగ్జాంపుల్ అందులో ఏం చెప్పదలిచాడంటే, ఆ అబద్ధ ప్రవచనం అంటే ప్రజల్ని మార్చిపెట్టే ఉపదేశం. ఈ అబద్ధ ప్రవచనం ఉంది కదండి, ఫాల్స్ డాక్ట్రిన్, దీనికి ఒక భయంకరమైన పవర్ ఉంది. మనం అది తెలుసుకోవాలి, దాన్ని గురించి తెలియజేద్దాం. మంచి ఉపదేశమును మీరు బోధించినట్లయితే 4 మాత్రమే వింటారు. అబద్ధ బోధన బోధిస్తే 400 మంది వింటారు. ఎందుకంటే ఆ అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ అబద్ధ ఉపదేశం వచ్చి మీ యొక్క శరీరాన్ని బేస్ చేసినటువంటిదిగా ఉంటుంది. రెండవది, మీ యొక్క అవసరతలనేవి ఉంటాయి కదా, అవి సాటిస్ఫై చేసేవిగా ఉంటాయి స్పిరిచువల్గా కూడా. ఒక ఉదాహరణకు, ఇది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధబోధ ఏం చెప్తుంది, అది చేయొచ్చు పరలోకము వెళ్ళొచ్చు అని చెప్తుంది.
1: కన్వీనియంట్
0: చేస్తుంది, దానికి ఒక వాక్యాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను,
1: ట్విస్ట్ చేస్తుంది.
0: అది ట్విస్ట్ చేస్తున్నట్టుగానే మీకు తెలియదు.
1: ట్విస్టింగే తెలియకుండా మనం మోసపోవడానికి అవకాశం.
0: అందువల్లే దేవుడు హెచ్చరిక కలిగి ఉండమంటున్నాడు, కేర్ఫుల్ గా ఉండండి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీరు పవిత్రత నుండి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నానంటాడు. ఎందుకంటే అబద్ధ బోధ యొక్క పవర్ అలా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నారు, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఇదేం చెప్పదలుస్తున్నాడు? మీ వీవులో ఎలాగనుకుంటున్నారు?
1: చాలా క్లియర్ గా ఉంది. అదేంటంటే, మనం బైబిల్ చదవడం ద్వారా, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం ద్వారా, మరి మనకైతే ఆ లైఫ్ ఉంది, అదే ప్రకారం మరణం ఉంది. అయినా ఉన్నప్పటికీ చనిపోయిన వారు దేవుల్లో మరణించేవారికి ఎటర్నిటీలో ఒక జీవితం ఉన్నదనే విషయం ఫ్యాక్ట్ గా అర్థం.
0: మీరు సేవ చేస్తూ పాస్టర్ అయిపోవచ్చు.
1: లేదు, అడుగుతున్నాను, నా లెవెల్లో నేను చెప్తున్నాను.
0: ఈ లెవెలే చెప్తున్నాను, ఈ యొక్క లెవెల్ని. ఇది ఎంత ఎగ్జాక్ట్ గా మీరు మీనింగ్ చెప్పేశారు, అంటే ఒక బోధకుడు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని అడిగితే, నన్ను విశ్వసించువాడు మరణించాడు అంటే నీకు చావే లేదు.
1: అది చాలా డేంజర్ కదా.
0: తరువాత, చనిపోయినా బ్రతుకుదువు అంటే ఒకవేళ మరణించినా తిరిగి సజీవునిగా ఉంటావు. నీ అంతటనుకుంటేనే చనిపోతావు, నువ్వు 100, 200, 500 సంవత్సరాల భూమిలో బ్రతుకుతావు అని చెప్పి, ఇదియే డాక్ట్రిన్, ఇది అమరత్వం అని అంటున్నారు. అంటే ఇమ్మార్టల్ అంటున్నారు, అంటే నీవు మరణించబోయేదే లేదు, నీవు ఎన్నటెన్నటికీ బ్రతికే ఉంటావు. ఈ విధంగానే అబద్ధబోధ అనేటువంటిది అన్ని స్థలాల్లో హోకటిగా మారుతూ
1: వినడానికి సొంపుగా ఉంది,
0: వినడానికి బాగుంటుంది. మీరు యోచించి చూడండి, మీరు చనిపోరు ఎన్నటికి బ్రతికి ఉంటారు, ఇక మనిషి ఎందుకు భయపడతాడు? మరణాన్ని చూసే భయపడుతున్నాడు మనిషి, భయమే మరణాన్ని గుర్చి. అదే నీకు లేకపోయినట్లయితే, యేసు నీకు నిత్యజీవమునిస్తాడు. ఆయన చెప్పిన నిత్యజీవం ఇటర్నల్.
1: అవును,
0: ఆయన శరీరాన్ని గుర్చి చెప్పలేదు.
1: అవునవును,
0: శరీరం ఒకరోజు మృతమవుతుంది. ఈ విధంగానే ఇలా
1: అందులో కండిషన్స్
0: ఉన్నాయి. ఈ యొక్క ఈ అబద్ధ బోధల యొక్క ఇది మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను. అన్ని అబద్ధ బోధలు ఇలాగే చెప్పబడతాయి. ఒక ఉపదేశం ఇలా చెప్తుంది, భార్యను మీరు ఇక్కడ కోల్పోతే దాని గురించి దిగులు పడద్దు. మీకు ఒక భార్యను పరలోకంలో దేవుడు ఉంచాడు, ఆ భార్య మీకు నిరంతరానికి భార్య. ఇలా ఒక ఉపదేశం వెళ్తుంది. అప్పుడు ఇతను మంచి కాలంలోనే ఒకటిగా జీవించాలనుకునేవాడు కాదు.
1: అక్కడికెళ్ళి
0: ఎలా జీవిస్తాడనేది రెండవది. అలాగంటే ఇక్కడ ఎలాగుంటాడు? అక్కడ ఆమెతో జీవించొచ్చు అని చెప్పి ఇక్కడ ఎటువంటి పాపమైనా చేస్తాడే. మరొక ఉపదేశముంది, నువ్వు ఒకసారి రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నువ్వు ఏ పాపం చేసినా యేసు క్షమిస్తాడు.
1: ఫౌండేషనే తప్పుగా ఉంది.
0: అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది. అది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి తరువాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరుచుట అసాధ్యమని హెబ్రియుల్లో ఉంది. వీరు అటువంటి వాక్యాలన్నీ కూడా తేరగ్గా వదిలిపెట్టేస్తారు. ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకుని అబద్ధ బోధన అందిస్తారు. కానీ ఇది ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సత్యము మాట్లాడితే కూర్చుని వినేవారు కొద్దిమందే, వారిని క్రిటిసైజ్ చేసేవారు అనేక మంది. ఎందుకంటే వారు క్రిటిసైజ్ చేసేప్పుడు వారు చెప్పే మాటలు పరిహాసములకు జనులేం చేస్తారు,
1: చాలా
0: వింటారు. అలా
1: దానికి యూట్యూబ్ చాలా
0: ఈజీ అయిపోయింది మీడియా. అదేవిధంగా ఈ అబద్ధ ఉపదేశం, అదే యేసు పులిసిన పిండి అంటున్నాడు. ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాం? ఎందుకు దానిని పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేస్తున్నాడంటే, ఇది వచ్చి ఆ పులిసిన పిండి అనేటువంటిదొచ్చి మన ఊర్లోనూ ఉంది, బట్ ఈజీగా జనులకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకుని చెప్దాము, అది వారికి ఈజీగా అర్థమవుతుంది. పులిసిన పిండికి బదులుగా మీరు వినే ఉండుంటారు, మన ఊర్లలో అంతా నైట్ పడుకోవడానికి ముందు మిగిలిన పాలు ఉంటుంది.
1: అవును.
0: ఆ పాలలో ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు కొంచెం పెరుగు వేస్తారు.
1: అవును, అది నెక్స్ట్ డే
0: దానికి పేరు తోడు పెట్టడం అంటారు, పెరుగు తోడు వేయడం అంటారు.
1: అవును.
0: ఆ తోడు వేసే పెరుగు చూస్తే ఎంతో కొంచెమే ఉంటుంది. సాధారణంగా ఆ వయసులో మా ఇంట్లో నేను చూసుకునే పని ఏంటంటే నైట్లో వీళ్ళు ఉన్నదంతా ముగించేస్తారు, ప్రక్కింట్లో కొంత తీసుకొచ్చి కలుపుతారు, అది తోడుకంటూ కొంత కలుపుతారు, అది చిన్న గిన్నెలో ఉంటుంది. మన దగ్గర పాలు 1/2 లీటరో 1 లీటరో ఉంటుంది. ఈ పెరుగును కొంత పాల్లో కలిపినట్టయితే ఆ రాత్రిపూట ఈ పెరుగులో ఉన్నటువంటి పులుపుతనము పాలంతటినీ కూడా పెరుగ్గా మారుస్తుంది. సో పాలలో ఈ 1.5 లీటర్ పాలలో లేని పవర్ ఈ కొంచెం పెరుగులో ఉంటుంది, పులిసిన పిండి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అట్లే పులిసిన పిండిని చూద్దాం. పులిసిన పిండిలో ఉన్నటువంటి పులుపుతనము, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, రాత్రి గ్రైండ్ చేస్తారు, మరుసటి దినము అది కొంత ఏమై ఉండాలంటే పులిసి ఉండాలి, అప్పుడే ఇడ్లీ ఏమవుతుంది, అది ఎంతో పులిసినా బాగుండదు చూడండి, కరెక్ట్గా పులిసి ఉండాలి, పులియకపోతే మృదువుగా ఉండదు. సో ఆ పులుపుతనానికి ఒక పవర్ ఉంది, తనతో ఉన్నటువంటిదంతా ఏం చేస్తుంది, అది పులిసిన తన్మయముగా మారుస్తుంది, తన వలే మార్చివేస్తుంది.
1: అలాంటి క్యారెక్టర్
0: అది, దాని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు యేసేం చెప్తున్నారు, ఒక పారబల్లో పరిసయులు సద్దుకైలను గుర్చి హెచ్చరికగా ఉండండి, ఉపదేశాన్ని గుర్చి తిరిగి తేటగా చెప్తాడు. మొదటిగా చెప్పేప్పుడు పరిసయులు సద్దుకైలు అను వారు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు, శిష్యులకు అర్థం కానప్పుడు వారికి చెప్తాడు, వారి ఉపదేశమును గూర్చి హెచ్చరిక కలిగి ఉండండి, ఎందుకంటే వారు మిమ్మును వారి వలె మార్చడానికి ఎంతో వారి వలన అవుతుంది అని చెప్తాడు. అదే ఈ స్థలములో హెవెన్కి ఈక్వల్గా చెప్తున్నాడు దేవుడు. హెవెన్కి ఈక్వల్గా ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు చదవడానికి వెళ్లారు లేక ఒక దగ్గర పనికి వెళ్లారు, వీరు చెప్తుంటారు, వీడు నాతో కూడా ఉన్నంతవరకు బాగానే ఉండేడు, వెళ్లిన చోట చెడిపోయాడు, అక్కడున్నటువంటి పరిస్థితి వీడిని మార్చేసింది, అక్కడున్నటువంటి కల్చరు, అక్కడున్నటువంటి ఫ్రెండ్స్ వీడిని మార్చేశారని చెప్పి, పిల్లాడు మంచోడు, చుట్టూ ఉన్నదంతా చెడ్డది
1: పరిస్థితి.
0: వీరు చెప్పేటువంటి విషయం యొక్క అర్థమేంటంటే, నా పిల్లాడిని చుట్టూ ఉన్నవారు వారి వలె మార్చేశారు అని అంటారు. అయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము పులిసిన పిండికి సమానంగా ఉంది, అది కొంచెమైనను అది తన వలె అంతటిని మారుస్తుంది అని చెప్తాడు.
1: సాల్ట్ అండ్ లైట్.
0: సాల్ట్ అండ్ లైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి సమస్య వస్తుంది, మన పిల్లాడి లోపల పరలోక రాజ్యము లేదనే అర్థం. ఇప్పుడు కలిపే పెరుగులో పులుపుతనం ఉంటేనే గాని అది పాలంతటిని కూడా ఏం చేయగలదు, పెరుగ్గా మార్చగలదు.
1: కరెక్ట్.
0: ఆ కలిపే పెరిగే పాలుగా ఉన్నట్టయితే పులుపుతనం లేకపోతే,
1: అంటే ఎంతవరకు మనం పులిసిన తనంలో ఉండాలి ఆ ఎఫెక్ట్ ఉండాలి.
0: అదే ఇక్కడ విషయం. మీ లోపల పరలోక రాజ్యం ఉన్నట్టయితే మీరు ఏ చోటైనా మీ వలె మార్చగలరు, ఏ చోటైనను మీ యొక్క సిచ్యువేషన్కి మార్చగలరు. కొంతమందికి, నేను లోకానుసారంగా చెప్తున్నా, కొంతమందికి ఒక గొప్పదైన టాలెంట్ ఉంటుంది, ఏ స్థలానికి వెళ్ళినా అక్కడున్న క్రౌడ్ని తన అటెన్షన్కి తేగలరు. వారి యొక్క స్పీచ్ అయినా లేకపోతే వారి టాలెంటో ఒక క్రౌడ్ వారి చుట్టూ ఏర్పడుతుంది. మీరు చూశారా, ఒక లీడర్షిప్ క్వాలిటీ, రెండవది క్రౌడ్ పుల్లింగ్ అంటారు.
1: అవును.
0: అట్లే వారు మార్చేయగలరు. ఎంత గొప్ప క్రౌడ్ అయినా 5 నిమిషాలు కూర్చుని వింటారు.
1: అదేంటంటే కమ్యూనికేషన్ లాంగ్వేజ్లో చూస్తే దీన్ని ఒక కమాండర్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదేంటంటే ఎక్కడికెళ్ళినా ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అలాగే అట్రాక్టివ్ చేస్తుంది. అదే లాగున వారు చెప్తుంటే దాన్ని వింటారు, వాడు
0: వింటారు. అదే చెప్తున్నాను,
1: ఆ ఫ్రీక్వెన్సీ.
0: ఇప్పుడు లోకములో ఉన్నవారికే అటువంటి ఒక శక్తి ఉన్నట్టయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం అటువంటి తన్మయం కలిగినటువంటిది. మీరొక దగ్గరికి వెళ్తున్నారంటే మీ మాదిరిగానే అక్కడున్నవారు మారాలి, అదే పరలోక రాజ్యం యొక్క ఎఫెక్ట్.
1: మనం లోకం వైపు
0: మనమలా మారిపోయాం. క్రితము మీరు చూసినట్లయితే ఒక దగ్గరకు మనం వెళుతున్నప్పుడు అక్కడున్నటువంటి ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తప్పుడు కార్యాలు చేసేవారిని చూసినట్లయితే, ఒక చర్చ్ నుండి ఒక విశ్వాసియో లేక సేవకుడో వెళ్ళినట్టయితే అతని వలే అందరూ మారిపోతారు. వారు మారుస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ తాగుబోతుల లిస్టు తగ్గి ఉంటుంది. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఒక పీరియడ్లో మిషనరీస్ ఇక్కడికొచ్చినప్పుడు చదువు చెప్పించేప్పుడు చదువుకున్న వారి లిస్టు ఏమైంది, అధికమైంది, చదవని వారి లిస్టు తగ్గిపోయింది.
1: అవును.
0: అదేవిధంగా పరలోకం యొక్క పవర్
1: అదే జీగన్ బాగోను అనుకుంటే అక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ తమిళ నేర్చుకుని
2: ఫస్ట్ తమిళ బైబుల్
1: తీసుకొచ్చారు. అదేమంటే ఒక్కటిగా కూర్చోరట, అది ఆ కాలంలో ఈయన సంఘాన్ని కట్టి అందరూ ఒక్కటిగా కూర్చోవాలని ఆ కాన్సెప్ట్నే మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నారు. అప్పుడు సాల్ట్ అండ్ లైట్ కోసం చెప్తున్నా, ఈయన వాళ్లతో ఏకీభవించలేదు. ఈయన అలాగే ఉన్నాడు స్టాండ్లో, బైబిల్ చెప్తుంది మనమందరం ఒకటేనని. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి.
0: అంటే మొదలూరనే ప్రాంతముంది తిరునెల్వేలి ప్రక్కన. నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడొక మిషనరీని గుర్చి చెప్పారు. ఆయర్నెస్సో ఏంటో పేరు ఆయనకి, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన గుర్చి చెప్పారు, దాదాపుగా మోర్ దెన్ 200 to 400 స్కూల్స్ని స్థాపించాడు ఆయన. స్కూల్స్
1: అదే సాల్ట్ అండ్ లైట్. ఎంత
0: సాక్రిఫైస్! ఇప్పుడు చూడండి, పిల్లలను పాఠశాలకే పంపించని ఒక ఊరిలో, పిల్లలను ఉద్యోగానికి పంపించాలని చెప్పే ఊర్లో,
1: అది గర్ల్ చైల్డ్
0: అందరినీ వెంటబెట్టుకుని చదివించి
1: సాక్రిఫైస్.
0: అప్పుడు అక్కడ చదువుకొనని వారు, అక్కడ చదువుకొనని వారితో నేను చదవకుండా ఉంటానని చెప్పకుండా చదువుకున్న ఒక్కడు చదువుకొనని వారందరినీ చదువుకునేవారిగా మార్చాడు. ఈ విధంగానే హెవెన్ చెప్తుంది. హెవెన్ యొక్క పవర్ ఎటువంటిది? నువ్వు మంచివానిగా ఉండు, నీవు దేవుని కలిగి ఉండు, నీవు ఆత్మీయునిగా ఉండు, నీవలే నీ సిచ్యువేషన్ అంతటినీ మార్చివేసేటువంటి ఒక పవర్. ఎందుకంటే మీలో ఉన్న పవర్ అటువంటిది. పిల్లాడేం చెప్తున్నాడు ఈరోజు, ఆ ఒక ఎంఎన్సీకో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అక్కడున్నటువంటి వారి యొక్క కల్చర్ వచ్చి, ఆ నా వల్ల కుదరడం లేదు, నేను వారి దగ్గర ఇదైపోతున్నా అని వాడు చెప్తున్నాడు. ఎలా వారు, సరే ఇలా చెప్పుకుందాం, ఎలా వారి వల్ల మిమ్మల్ని మార్చగలుగుతున్నారు?
1: మీరు ఎలా
0: చేస్తున్నారు కదా, అప్పుడు వాని దగ్గర ఏదో మీరు మారేటువంటి ఒక ఆకర్షితం ఉంది కదా. దానికంటే, అన్నిటికంటే కూడా ఆకర్షించగలిగే గొప్ప కార్యం మీ దగ్గర ఉంది. అయితే అది మొదట మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అది ముఖ్యం. పరలోక రాజ్యం మీ దగ్గర ఉండాలి. అదే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఉందా, అదే ఎంతో ముఖ్యం. మీరు చూసినట్లయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్కి పేరొచ్చి జింజర్ చాక్లెట్. కారం చాక్లెట్ అంటే మనం ఏమనుకుంటాం?
1: స్వీట్గానే
0: ఉంటుంది కదా. తింటే కారంగా ఉండింది, నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంది, తింటే కారంగా ఉండింది. ఈరోజు అనేక బిలీవర్స్ చూడటానికి ఎలాగ ఉన్నారు? చూడటానికి ఆత్మీయంగా ఉంటారు. అయితే కూర్చుని మాట్లాడితే వారిలో పరలోక రాజ్యం లేదనేదే తెలుస్తుంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మనగుచ్చే చెప్తున్నాను. మనం ఒకసారి ట్రావెల్ చేసాం, మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇక్కడ నుండి 200 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఒక ఆల్మోస్ట్ ఆ 4 hoursలో 3 hours బైబిలికల్గా మాట్లాడాం.
1: అవును,
0: టైం వెళ్ళిందే తెలియలేదు. బైబిల్ గురించి డిస్కస్ చేశాం,
1: చాలా విషయాలు,
0: మినిస్ట్రీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రోగ్రామ్ గురించి అనేక విషయాలు మాట్లాడాం. ఆల్మోస్ట్ మనకు ఆ టైం 3 hours దాదాపు అయింది.
1: అవును.
0: మీరు కొంతమందితో ట్రావెల్ చేయండి, దే విల్ టాక్ అబౌట్ ద బిజినెస్, కమర్షియల్ థింగ్స్.
1: అవును.
0: మీ వల్ల వారితో స్పిరిచువాలిటీ మాట్లాడలేరు. ఏంటి కారణం? వెరీ సింపుల్, వారిలో పరలోక రాజ్యము లేదు, వాక్యము లేదు. వారిలో వచ్చి ఆ స్పిరిచువాలిటీ యొక్క తన్మయం లేదు. తను మిమ్మల్ని మరలా మాట్లాడనిస్తాడు. ఏం మాట్లాడిస్తాడు? కమర్షియల్ థింగ్స్ మాట్లాడిస్తాడు. మీతో అలా వెళ్ళేప్పుడే అడుగుతుంటారు, ఈ ఏరియాలంతా ఎంత వెల పలుకుతుంది. ఇలాగే మాట్లాడతారు, లేక పాలిటిక్స్ మాట్లాడతారు, లేక ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, వారితో నా వల్ల ఒక 15 నిమిషాలకు పైన మాట్లాడలేను. అదే సమయంలో మీరొక స్పిరిచువల్ పీపుల్తో కూర్చుని చూడండి, వాక్యాన్ని చెప్పి చూడండి, ఒక 1 hour కూడా మీరు వారితో మాట్లాడచ్చు. సో ఫస్ట్, పరలోక రాజ్యం ఎటువంటిది అన్నట్టయితే, మిమ్మల్ని పోలి మిగతా వారిని మార్చగలిగేటువంటిది. కానీ ఒకరోజు కూడా మిగతా వారిని పోలి మీరు మారకూడదు, మారలేము. అలా మారిపోయాను అని వారి మీద నెపము వేస్తే మీలోపల పరలోక రాజ్యం లేదనే అర్థం.
1: మనం కొరత చెప్పడానికి
0: ఛాన్సే లేదు. లోకములో ఉన్నవానికంటేను మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను గొప్పవానిగా ఉంటే నావలే కదా, ఒక నాయకుడనేవాడు తన అనుచరులను ఎంతమందిని తనవలే మార్చగలుగుతున్నాడు? అప్పుడు అతని వల్ల అంతమందిని మార్చగలుగుతున్నాడు కదా. ఒక లోక ప్రకారంగా అతని వల్ల చేయగలుగుతున్నాడంటే, స్పిరిచువల్గా పరలోక సంబంధమైన మీరే మీ ఆఫీసుని మీ వలె మార్చగలరు, గాని ఆఫీసు వలె మీరు మారరు. మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఏరియా, మీ యొక్క స్కూల్ మారుతుందే తప్ప మీరు మారరు. మీరు చెప్పనే అక్కర్లేదు, ఆ అవకాశమే ఉండదు. ఇప్పుడు నోవాహును చూడండి. నోవాహును గుచ్చి బైబిల్ చెప్తుంది, నోవాహు ఆనాడున్నటువంటి వారిలో నీతిమంతుడుగా ఉండాడు. సరి, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాగ ఉండింది అని చూస్తే బైబిల్ చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుని ఎదుట శరీరులైన వారందరూ తమ నడతలు చెడినవారై ఉండారు. అంటే బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని చూస్తే
1: కరప్ట్ అయిపోయింది.
0: 100% 99.99% చెడి
1: కరప్ట్ అయింది.
0: ఒకే ఒక నోవహు మాత్రం ఎలాగుండేడట,
1: బాగా
0: క్లీన్గా ఉండేడు. మీరింకొకటి కూడా యోచించి చూడండి, ఏ విధంగా అలాగుండగలిగాడు. ఈరోజు మనమేం చెప్తున్నాం, కుదరదండి. ఒక కోప్పడుతున్నాడండి, కోప్పడుతూ భయంకరంగా, ఇది ననుగుచ్చే చెప్పుకుంటాను, ఒక పీరియడ్లో బాగా కోప్పడతాను. కోప్పడినప్పుడు నిన్ను చెప్పే కార్యం ఏదై ఉంటుందంటే, వీరు నా కోపం తెప్పిస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు. అది 100% నిజము కూడా, అందులో వేరింకేది లేదు. బట్ గాడ్ నాతో ఏం చెప్తాడంటే, నువ్వెందుకు అలాగా కోప్పడుతున్నావు? వారు కోపాన్ని రేపుతారు, వారు అటువంటి వారై ఉన్నారు. పిశాచి అటువంటి వాడైతే నువ్వు అలాంటి వాడు అయిపోతావా? అవునా? ఒకడు సిగరెట్ కాలుస్తూ రోడ్లో ఉన్నాడు, అతను పొగ ఊదితే మీకు కోపం వస్తుంది. వెంటనే మీరు ఆ పొగ వదిలిన మనిషి నుండి దూరంగా వెళ్లడం అనేది ఒక కాన్సెప్ట్. మరొకటి, పొగ వదిలివాణిని ఒక దెబ్బ కొట్టడం అనేది మరొక కాన్సెప్ట్.
1: వాడు తిరిగి కొడతాడు,
0: తిరిగి దెబ్బ కొడతాడు. దీనికంటే ఘోరమైన మరొక కాన్సెప్ట్ ఉంది, మీరొక సిగరెట్ కొని అతని ముఖం మీద ఊదడం అనేది, అది దానికంటే పాపం. అనేక మంది ఒకడు పాపం చేసిన వెంటనే వీరు కూడా అదే పాపాన్ని చేసి తిరిగి ఏం చెప్తారంటే,
1: జస్టిఫై చేస్తారు,
0: అతను చేశాడు కదా, తిరిగి మనం చేస్తేనే వారికి తెలుస్తుంది,
1: ఇదే
0: ఓళ్ళి. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు, దూరంగా వెళ్ళిపో.
1: ఇంకా చెప్పాలంటే, మనం నిలబడితే వాడు సిగరెట్ పారేయాలి.
0: అతను కొన్నిసార్లు మీరు చూడండి, నేనొచ్చి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కొన్ని ఆ ప్రీస్టు ఆ పెద్దవాళ్ళందరూ వస్తారు, వచ్చిన వెంటనే టక్కన లేచి నిలబడతారు. ఆ వారికి ఇవ్వగలిగినటువంటి మర్యాద. అలాగున మీలోకి స్పిరిచువాలిటీ వస్తే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా మీ ఎదురుగా ఉన్నవారిని మారుస్తుంది. ఆ మేరకు శక్తి మీ యొద్ద పరలోకం ముంచి ఉంది. యేసు అందరిలాగా మారాడా? యేసులాగా అందరినీ మార్చాడా?
1: సో ఆ పులిసిన
0: పిండి యొక్క స్పెషాలిటీ, పరలోక రాజ్యం అటువంటిది. కొంచెమే అది, ఒకే ఒక వ్యక్తి చాలు, ఒక వ్యక్తి చాలు. ఇప్పుడు ఒకే ఒక అబ్రహాం, ఒక కనానుదేశం ఇవ్వబడింది కదా. నోవహు తను మాత్రమే అలాగున్నాడంటే కాదు, తన ఫ్యామిలీని అలాగ ఉంచాడు. టోటల్ భూమి చెడిపోయింది, ఎలాగ తన యొక్క ఫ్యామిలీని పక్కాగా కాపుదలగా ఉంచగలిగాడు? తనలో ఉన్నటువంటి పులిసిన కార్యం, తన పరలోక రాజ్య తన్మయము తన కుటుంబాన్ని సరిగ్గా ఉంచగలిగింది. ఇప్పుడు సుధమ గురించి మనమందరం మాట్లాడుతున్నాం, అది మోసమైన పట్టణంగా మారింది 100%. ఆ రోజు నాశనానికి పాలైందంటే అప్పుడు 100% కరప్ట్ అయిందని అర్థం. లోతు మాత్రం ఎలాగుండాడు? నీతిమంతుడుగా ఉండాడు, రైటియస్ మ్యాన్ అని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన లోతు. సరే, లోతు మాత్రం అలాగ ఉండేడా సుధోములో అన్నట్టయితే? లేదు, తన ఫ్యామిలీ కూడా అలాగ ఉండింది. తనే చెప్తున్నాడు, తప్పు చేయనటువంటి ఇద్దరు ఆడపిల్లలు నాకున్నారు అని చెప్తున్నాడు. పురుషుని ఎరుగని ఇద్దరు పిల్లలున్నారు. అలాగంటే నేను నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా ఉంటే నా కుటుంబము కూడా నీతిమత్వములో ఉంటుంది. నీతిమంతుని సంతతిగా ఉండడం కుదురుతుంది. నా పులిసిన పిండి ఎటువంటిదిగా ఉన్నదనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. నా తన్మయము తగ్గే కొద్దీ, కొన్నిసార్లు ఇది కూడా మనం చెప్పేద్దాం, ఎక్సెంప్షన్. మీరు ఎంతో నీతిమంతునిగా ఉంటూ కొంతమంది పిల్లలు తండ్రికి అగెన్స్ట్గా వెళ్తున్నారు, తల్లికి అగెన్స్ట్గా వెళుతున్నారు. అది ఒక ఎక్సెంప్షన్ కేసు. ఏసై దగ్గరే ఒక యూదా ఉన్న మాదిరిగా, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్నాడు కదా, ఆ మాదిరిగా. అయితే 99% మన యొక్క పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. మొదటిగా మన దగ్గరున్న పులిసిన పిండి ఎవరిని మారుస్తుందని అడిగితే మీ ఇంటిలో ఉన్నవారినే మారుస్తుంది. సమీపంలో ఒకరి ఇంటర్వ్యూ నేను చదివాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు నన్ను ఒక పరిచారకునిగానే చూస్తున్నాడు. తండ్రి అయినప్పటికీ ఎలా చూస్తున్నాడు? సేవకునిగా. ఎందుకంటే ఆ యొక్క ఘనతను తన ఇంటిలోనూ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వేదిక మీద ఒకటి మాట్లాడతాడని ఇంటికెళ్తే వేరే విధంగా ఉంటాడండి. అనేక మంది ప్రసంగంలో ఒకటి చెప్తుంటారు, ఇంటికి వెళితే ఆపోజిట్గా ఉంటారు. అప్పుడేం చెప్తారు? ఆయన మాట్లాడడం వరకే. అప్పుడు ఇంట్లో పిల్లోడేం చేయడు,
1: రెస్పెక్ట్ని
0: ఇవ్వడు. ఇప్పుడు కొందరు చెప్తారు, మీ డాడీ ప్రసంగం ఎంతో బాగుందని చెప్పినప్పుడు పిల్లవాడికి, అవునవును నా తండ్రి గురించి నాకు తెలుసు కదా అని అంటాడు. అయితే అదే గుణాతిశయము తన ఇంటిలో కూడా అది ఉన్నట్టయితే, తన ఇంటిలో పాస్టర్గా ఉండక్కర్లా. నేనేం చెప్తున్నానంటే, ఆ యొక్క పాస్టర్ యొక్క అథారిటీ నేను చెప్పడంలా, నేను చెప్తున్నా ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఆయన జీవితంలో ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లవాడికి మీరు ఏం చేయక్కర్లా, అడ్వైసే చేయనక్కర్లేదు. పైన చూస్తున్నాడు, తండ్రి చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. ఇదే పరలోక రాజ్యం యొక్క పులిసిన తన్మయం, ఆ యొక్క ఎఫెక్ట్, ఆ యొక్క టేస్ట్. పిల్లవాడు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఎలా మారతాడు?
1: అది రిఫ్లెక్ట్
0: అలాగే ఉంటాడు. ఇదియే ఆ పర్లోక రాజ్యం, ఆ యొక్క స్పెషల్ స్పెషాలిటీ. అప్పుడు మొదట్లో నేను మారిపోను, లోకానుసారంగా మారిపోను. రెండవది, నేను నా వలె లోకాన్ని మారుస్తానే తప్ప లోకము వలె నేను మారిపోను. మూడవది, నేను మారడం కంటే ఒకవేళ నేను మారితే పరలోక రాజ్యం నాలో ఉందో లేదో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ చూడగలనంటే నా ఇంటిలోనే చూడగలను.
1: ఈ పులిసిన పిండి గురించి మీరు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఈ వచనంలో మాథ్యూ చాప్టర్ 13:33 చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లీవ్ ఇన్ దట్ ఉమెన్ టుక్ అండ్ హిడ్ ఇన్ 3 మెషర్స్ ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆన్ లీవ్ ఎండ్, అలా అని రాయబడింది. ఒక ప్రశ్న ఏంటంటే, హిడ్ దాచుంచింది అని రాయబడింది, 3 కుంచనాలు అని రాసింది, ఏ ఇందులో రహస్యం ఏంటి?
0: అది 3 కుంచములు అనేటువంటిది వచ్చి ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విధంగా మారుతుంది. 3 రోజుల తరువాత ఆ ఇంకా 3 సంవత్సరములు ఆ చెట్టును ఉంచేదనని తలచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క స్థలానికి ఈ 3 అయితే 3 ఉంటుంది కన్ఫర్మ్. ఏంటని చూసినట్లయితే ఈ 3 అనేటువంటిది అతి ముఖ్యమైన, అంటే ఈ స్థలంలో నేను చెప్పేటువంటిది ఇదొచ్చి నా అంతటా నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, నాకు దేవుడు బయలుపరిచినది, చదివినప్పుడు నేను గ్రహించిన విషయం. మేబీ ఇందులో కొంతమందికి భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఈ 3 కుంచముల పిండి అనేటువంటిది సాధారణంగా పిండి అన్నటువంటిది రొట్టె అన్నది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ నియమము అని చెప్తారు, లా అని చెప్తారు. మొత్తం వచ్చి 3 ఉన్నాయి, బైబిల్ మట్టుకైతే 3 ఉన్నాయి. ఒకటొచ్చి ఆ మనసాక్షి నియమం అనేది చెప్తారు, ఆదాము నుండి నోవహు వరకు.
1: అవును.
0: తర్వాత వచ్చి ధర్మశాస్త్రం అని చెప్తారు, అబ్రహాము అంటే మోషకాలము నుండి యేసుక్రీస్తు వరకును. ఇప్పుడు వచ్చి స్వాతంత్ర నియమం అని చెప్తారు, గ్రేస్ అని మనం అంటాం. ఇది వచ్చి ఇప్పుడు యేసుకాలం వరకు. ఈ యొక్క 3 కాలములలోనూ ప్రజలలో వాక్యము వల్ల పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన కార్యము ఇమిడి ఉంది.
1: 3 మూడిట్లోనూ
0: ఉంది. ఆ కాలంలోనూ పరలోకానికి జనులు రావాలని దేవుడు కొన్ని కార్యాలు ఉంచాడు, ధర్మశాస్త్రంలో ఉంచాడు, ఇందులోనూ ఉంచాడు. అప్పుడు అది మాత్రమే కాకుండా ఈ యొక్క 3 కార్యాల్లోనూ 3 విధాలైన ప్రజలకు ఇవ్వబడింది. ఆదాము చేతికి ఇవ్వబడింది, 2వది ఇస్రాయేలీల చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు సంగము చేతికి ఇవ్వబడింది. ఇది భూమిలో దేవుడేం చేసి పెట్టాడంటే దాచిపెట్టి ఉంచాడు. అదే దాచి ఉంచాడు
1: ఒక సీక్రెట్
0: సీక్రెట్గా. సంగము గూర్చి చెప్పేప్పుడు బండ సందుల్లోనూ కొండ గుహలలోనూ నేను ఉంచి ఉన్నానంటున్నాడు.
1: అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సీక్రెట్గా ఉంచడానికి కారణం మనం వెతుకుతాం అని.
0: ఇదేం చేస్తుందంటే వీరికి మధ్యలో నుండి కొంచెం కొంచెంగా ఈ లోకాన్ని అట్లే మారుస్తుందట. చర్చ్ యొక్క పవర్ అది. ఇస్రాయేల్ ప్రజలను గూర్చి చెప్పేప్పుడు మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. దాని అర్థమేంటంటే మీ దగ్గర నేను లా ఇచ్చాను, ఇది అట్లే ప్రపంచమంతటా చెప్పి అంతమందిని కూడా ఈ లాలోనికి తీసుకురండి, ఎందుకంటే ఆ లానే హెవెన్కి తీసుకెళ్లే ఒక బేస్గా ఉంది. ఆ హెవెన్కి వెళ్ళేటువంటి ఒక రూట్ని తెలియజేస్తుంది. ఆయనొచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఉండాలన్నది కాదు, తన ధర్మశాస్త్రం ఇస్రాయేలు ప్రజల ద్వారా అందరికీ వెళ్లాలన్నదే ఆయన ప్లాన్. మనం ఇది ఎలా తీసుకున్నాం, ఇస్రాయేల్ ధర్మశాస్త్రం అండి. ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కాదు, ప్రపంచానికైన ఒక లాని వారి చేతి ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తీసుకుని ఇచ్చే రీతిలో వారే ఉండారు. ఇప్పుడు ఒక సర్వర్ తీసుకొచ్చి మనకేం చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. అయితే ఫుడ్ ఎవరిది, చెఫ్ది, చేసిన వారు వేరే ఇస్తుంటారు. కానీ మనం ఇప్పుడు ఏం చెప్పకూడదు, అనేక మంది కూడా సర్వర్ని తిడుతూ ఉంటారు, వేరే దారి లేదు ఎందుకంటే సర్వర్ ఇచ్చాడు కదా. అతనితో చెప్తారు టేస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. యాక్చువల్గా చెఫ్ చేసింది. ఆ మాదిరిగా ఈ వాక్యము ఇస్రాయేల్ ద్వారా ఇక్కడికొచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పరలోకం యొక్క కార్యం మన ద్వారా భూమికి వస్తుంది. అయితే మనల్నేం చేశాడంటే ఈ భూమికి మధ్యలో ప్రజలకు మధ్య ఏం చేస్తున్నాడు, దాచి ఉంచాడు. ఉన్నాము మనం కొంచెం కొంచెంగా అదే అపోస్తలుల గురించి చెప్పేప్పుడు వారేం చేస్తున్నారంటే లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. వారు లోకాన్ని త్రిప్పేవారు. వారు కొంచెం కొంచెంగా లోకాన్ని ఏం చేస్తున్నారు, క్రీస్తును పోలి మారుస్తున్నారు. సో అదే దాని యొక్క ముఖ్యమైన అర్థం. 3 కుంచములనేది 3 కాలాల ప్రజలు, 3 కాలాల నియమం, 3 కాలములలో ఉండేటువంటి క్రీస్తు యొక్క పరలోక రాజ్యం. కాని 3టిలోనూ పరలోక రాజ్యమే ఉంది. అన్నిటిలోనూ క్రీస్తు యొక్క ఒకే గురి, అన్ని కాలాల్లోనూ ప్రజల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి. దాని గురించే చెప్పబడింది.
1: చివరగా 1 నిమిషమే ఉంది. పులిసిన పిండి, తిరిగి ఫౌండేషన్కి వస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు గ్రహించాల్సింది, మనం గ్రహించే విషయం, చివరిగా మనం ఏం చెప్తున్నాం?
0: ఏం లేదు, ఏది మారాలి, అబ్బాయి మారాలి, మీ చుట్టూ ఉన్నవారు మారాలి, సొంతవాళ్లు మారాలి, ఆఫీసులో ఉన్నవారు రక్షింపబడాలి. మీరు ఏది మార్చదలిచినా కూడా మీరు మారండి, అన్నీ మారిపోతాయి. ఎందుకన్నట్టయితే మీరే బేస్. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటున్నాడు యేసు. మనల్ని చూసేవారు యేసును చూస్తారు. మనమే క్రీస్తు స్వారూపంలో కనబడేవారము.
1: పరిస్థితులను మనం బ్లేమ్
0: చేయనక్కర్లా. ఎటువంటి పరిస్థితిని కూడా బ్లేమ్ చేయనక్కర్లా. ఎందుకంటే ఆది కాలము నుండి కూడా, పండు తిన్న కాలం నుండి భూమి తప్పుగానే ఉంది. తప్పుకు మధ్యలోనే ఇంతమంది నీతిమంతులు కూడా వచ్చారు. మనము కూడా తప్పుకు మధ్యలో నీతిమంతునిగా మారగలం. మార్పుకైన అధికారం, పవర్, లేకపోతే స్ట్రెంగ్త్, కావలసినంత సపోర్ట్ ఆ పరలోక రాజ్యం మనలో ఉంచి ఉంది. అదే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. సో మీరు అది కలిగినటువంటి వారిగా ఉన్నట్టయితే ఏదైనా మార్చగలరు.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం లెర్న్ చేసాం. అది కాకుండా పరలోకం యొక్క ముఖ్యమైన సీక్రెట్ అందులో ఉన్నది అనే విషయం ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి అర్థమయ్యేలా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో పేరబుల్లు, మరో సీక్రెట్ మనం చూద్దాం. సంతోషం, వందనాలు.
3: ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసెనో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

ఆనాడు దేవుని మాట వినని యోన దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

అక్షరం, దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుండా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మేము మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావు పాలెమని ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరి వాడిని, నలుగురు సంతానంలో ఆఖరి వాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహాలతో స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికి బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలనే ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికీ కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుం డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతో వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగా తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వాటితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి ఒక బెగ్గర్ని అయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంట వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మాచిపోయింది, గుడ్డలు మాచిపోయాయి, తల పెరిగింది, ముఖం మాచిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవు, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంట తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడతారు, 2 తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడనై సరే వెళ్ళిపోవాలన్న బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంత వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిటయ్యం. ప్రియులారాక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్, అదే ఒక చిన్న స్టాండ్లో ఆగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. ఇప్పుడు అన్నాను ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకు నచ్చింది. సరే నానా, వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాల వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా ప్యాసింజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇయ్యన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించి ఏమైపోయావని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు, సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదు కానీ చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాండి నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలు నన్ను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న, ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటి, అమ్మా నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటోకటి పోతాను, అడుక్కునైనా బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు, ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన, దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడన్ను గుర్తొస్తుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయసు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యమత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను, నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి, నిన్ను బ్రతకనేమో, నేను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేశారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 రోజులు అట్లా గడిచిపోయింది. 3వ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా అక్కనే 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్యవాళ్ళు పాప మళ్ళీ పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే 2వ వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 సాక్ష్యాలు చెప్పారు. ఒకరు 1x1 ఒకరి తర్వాత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. ఆ డిసెంబరు 7వ తారీఖు 2006 జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడితే రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాట విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. 4 పిలిస్తే చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని 2 చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి ఇద్దరికి, నాతోటి పాటు 4 తల్లిదండ్రులకు పుట్టిన 4 యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్ తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా
ఆ బిడ్డలు నా భార్య వదనములు అందరూ ఏడుస్తుంటే మగదిక్కు లేని కుటుంబమై కుటుంబీకులు తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు బిడ్డలు జైలు పాలైపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేర్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తాయా అని అడిగితే వారిష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే నలుగురుము ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు, మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసిన గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత 2-3 రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చాలా వేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టిన వాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా బా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పాలు చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్దేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాదన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరి హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీమ్ పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగానో ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడినమ్మాను, అందుకే నీ బతికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఎలా తయారయ్యాను అని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతాయి చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతకో అని చెబితే ఇక ఏం చేయాలో అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో
వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని, కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దెమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయనంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి, అలా ఏడుస్తున్న ఏ ఊరు నాయనా, ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయను అన్నట్టే, అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే, సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు, కానీ నిన్ను ధైర్యపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన అన్నాను. ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు, నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరు ఆయన అంటే, యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను, ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు. ఏమనుకున్నాడు తెలియదు, ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్దు కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అవన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు, ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట, ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు, 300-400 మంది ఖైదీలు చిన్న క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను నేను. అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా, ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్నారు కదా. ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకి ఎత్తుకునే టైం వచ్చింది, పైకి ఎత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకి ఎత్తి అలా నిలబడి కూర్చుంటే ఇప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు, నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు, దయచేసి యేసుప్రభు నమ్ముకోండి,
ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు మూడు విషయాలు చెప్పాడు. ఆ మూడు మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, రెండవది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తప్పిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో

ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు. దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు. రెండే రెండు త్రోవలు నీకు. దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతులు ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను. తెలుగు అర్థమైంది. చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ, తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఎట్లాగనానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, 4 గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారు లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రి పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగ లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పి, అయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటా, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను. కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమెను చూసి నేను ఏడ్చాను. నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది అమ్మాయి, బక్క చిక్కుపోయి ఎండిపోయి ప్రాణము లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, 2వ వాడు. వాడిని సంకన పెట్టుకుని 2 బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు. చింపిరీకుల జుట్లతో, సీముడి ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకొచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్ళు

0: పెట్టుకుని అప్పటికి ఆమె ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది. చూసి ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమి చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీమ అప్పు పుట్టనివ్వట్లేదు, గంజి నీళ్లు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, ఏండ్రూన్ డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న అని ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ సంకెళ్ళ మధ్యలో కుమిలిపోయేడ్చాను. ప్రియారా, వాడు ఏడుస్తూ, నెల రోజుల నుంచి గంజన్నమే పెడుతుందన్నానమ్మ, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పునానంటే ఏం చెప్పనురా, ఏం చేయనురా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీ నమ్మండి లోనకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకో బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటల లాకప్ వేస్తే 9 ఇంటికి మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు, కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమేంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బిమని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే, ఇలాగా పలాని వాళ్ళు వచ్చి నాకు 50,000 ఇచ్చెళ్ళారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పేప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను, దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు, జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందో, దేవుడు విడిపిస్తాడు, ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలుపెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జీవంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందని అడిగారు, బాగానుందమ్మా అని అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మందిని బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు, ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు. ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళాను కాకినాడ. వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను, అది ఖైదీలకి ప్రత్యేకమైన గది, అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు, తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది, విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి, అన్న నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోయిన నన్ను ఆకలితో అలమటిస్తూ నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది, బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి, లోనకు వచ్చేసిన తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే నా పేరిస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికీ 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించినోడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను, కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 ఆ టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే, పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగారం శిక్షించి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే, కేసు కొట్టేశారు మంది, ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడి ఉంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టువేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఏళ్ళు ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్న అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టువేయబడింది. ఈ కేసు కొట్టువేయబడ్డానికి చాలా అద్భుతమైన కార్యం దేవుడు మెడలు చేశాడు. అదే రోజు
1: మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు, కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరెవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు ముగ్గురు బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేసాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 వరకు పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా 2016 వరకు. నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు, తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్లో, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలు అంటే అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలుతుకోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజినీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. ఇలా 2016 తర్వాత దేవుడు నా ఇళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడినుంచి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమ పరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందరం ఎక్కించే పరిస్థితి చేశాడు. ఇలా ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. 1-2 పరిచర్యలు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడాయన. నేను దోషిగా దోషారోపణ చేయబడిన బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు, 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒకవైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క, నా పక్షాన నా దేవుడు ఉండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకునిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గరన చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది, నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది, చివరికి నా జీవితాన్ని ఒక పురుగిలాగా చేసింది, నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది. ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి, కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను. ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువును ఒకటడిగాను, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యాని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారాగైతే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారాగైతే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను, నేను ఘనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలు ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను, ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు, నా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎన్నడు చేయి విడిచిపెట్టాడు, ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటివేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుక్కి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, జీవితాలను మార్చగలడు, బ్రతుకులను మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చెయ్యి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు, అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.